జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటకు ఇళయరాజా సంగీతం అందించారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7989707158.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం లేడీస్ టైలర్. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాటకు శ్రీమన్నల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా ఇళయరాజా సంగీతం అందించారు.

బాతల జాతల జీతల జాతల బా గాతల నేతల బూతల జాతల బా

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యూల్ మంద్రం.

0: మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: మీరు వింటున్న ఈ పాట సితారా చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట ముగ్గురు మనగాళ్ళు చిత్రం కోసం విద్యాసాగర్ సంగీత సారథ్యంలో భువనచంద్ర సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకమ్మ పాడిన ఈ పాటను విందాం.

మీరింతవరకు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలను విన్నారు. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనది, కృషితో మనం సాధించుకునేది శాశ్వతమైనది అని అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ.

ప్రముఖ భారతీయ నేపథ్య గాయని జానకమ్మ తన మధురమైన స్వరంతో దాదాపు 6 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 50,000 పైగా పాటలు పాడి మనందరినీ

మరణించారు. వారికి నివాళులర్పిస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటగా వింటున్న ఈ పాట స్వయం కృషి చిత్రం కోసం జానకమ్మ పాడిన ఈ పాటను విందాం.

స్టేట్ రౌడీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ పాడిన ఈ పాటకు వేటూరి సాహిత్యం అందించగా సంగీతం బప్పీలహరి.

మీరు వింటున్న ఈ పాట జానకిరాముడు. కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ పాడిన పాటను విందాం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో

0: ఆరు రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యకుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన రెండవ భాగంలో మోదీ ఆస్టేలియాలోని మెల్బోర్న్ కు వెళ్లారు. అక్కడ ఆస్టేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ తో కలిసి మూడవ భారత ఆస్టేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్టేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ మూడు దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తో చర్చలు జరిపారు. ఆక్లాండ్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ హై. పానే కో కాఫీ కుచ్ హై ఔర్ మే జాన్తా హూ హమ్ సఫల్ హోంగే.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్భంగా కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్ కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్దం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్ కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్దీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం

0: నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కంటాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలన చిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్టన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్ లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: We have given orange alert for next 2 days, and for Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rain collectivity likely to continue over these subdivisions. And if you talk about another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: పోలీస్
5: మిస్ సీమా
4: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి.

0: ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఈరోజు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల రామానుజవరం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామానుజవరం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా 9వ తరగతి విద్యార్థులు ఒక పాట పాడి వినిపిస్తారు. విందామా శ్రోతలు.

0: ఏంటి?
1: పాట విన్నారు కదా శ్రోతలు, ఇప్పుడు నిఖిత హీలియం అలిగింది అంటూ ఏవో మూలకాల గురించి చెబుతుంది. విందామా శ్రోతలు? చిరుకోపంతో బయలుదేరిన హీలియం తన అన్నల వైపు ఉక్రోషంగా చూసి, నేను

కావర్తన పట్టికలో ఉండను, వెళ్ళొస్తా అంటూ ఉడుక్కుంటూ చెప్పింది. బుజ్జితమ్ముడికి ఉన్నట్టుండి అలకెందుకొచ్చిందా అని హీలియంని చూసి, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ వంటి జడవాయువు సోదరులంతా కంగారు పడ్డారు. విషయమేమిటో చెప్పమని హీలియం వెంట పడ్డారు. మనమంతా ముద్దబ్బాయిలమట, ఏ స్పందన లేని జడ పదార్థాలమట, గుర్తింపు లేని చోట నేను క్షణమైనా ఉండలేను అని ఉడుక్కున్నాడు. అన్నలందరూ కాసేపు తెల్లబోయి మరుక్షణంలో కిలకిలా నవ్వారు. తమ్ముడి ఆత్మగౌరవం చూసి మురిసిపోయారు. తమ్ముడు, మేము చెప్పేది సావధానంగా విను, నచ్చకపోతే, అందులో నిజం లేకపోతే నీ వెనక మేము బయలుదేరుతాము అని కాస్త బుజ్జగించాయి. అసలైన నిజాన్ని నొక్కి చెప్పాయి, ఉదాహరణలతో రుజువు చూపాయి. ఎలక్ట్రాన్ బదిలీ జరిగే అయానిక బంధమైన, ఎలక్ట్రాన్ జంటను పంచుకునే సమయోజనీయ బంధమైన, దాత స్వీకర్తలున సమన్వయ సంయోజనీయ బంధమైన ఎందుకు ఏర్పడతాయో తెలుసా? అష్టక విన్యాసం సాధించి మన స్థాయి చేరుకోవడానికే. పాపం హైడ్రోజన్ చూడు, ఒక ఎలక్ట్రాన్తో పుట్టి ఇంకో ఎలక్ట్రాన్

0: చేశాయి. ఉదాహరణలతో రుజువు చూపాయి. ఎలక్ట్రాన్ బదిలీ జరిగే అయానిక బంధమైన, ఎలక్ట్రాన్ జంటను పంచుకునే సమయోజనీయ బంధమైన, దాత స్వీకర్తలున సమన్వయ సంయోజనీయ బంధమైన ఎందుకు ఏర్పడతాయో తెలుసా? అష్టక విన్యాసం సాధించి మన స్థాయి చేరుకోవడానికే. పాపం హైడ్రోజన్ చూడు, ఒక ఎలక్ట్రాన్తో పుట్టి ఇంకో ఎలక్ట్రాన్ను పొంది నీలో స్థిరంగా మారాలని ఎన్నెన్ని మూలకాలతో బంధాలు ఏర్పరచుకుంటుందో. ఆర్బిటాల అతిపాతాలు, సరికొత్త సంకరీకరణాలు, ఎలక్ట్రాన్ల సంయోగాలు, వివిధ రకాల సమ్మేళనాలు, బంధకోణ విన్యాసాలు అన్నీ ఎందుకంటే మనలా స్థిరత్వం పొందడానికే. మనం ఉత్కృష్ట వాయువులం, అందరికీ ఆదర్శ ప్రాయులం. కొన్ని మూలకాలు తమ ఎలక్ట్రాన్లను వదిలించుకోవాలని, ఇంకొన్ని మూలకాలు తగినన్ని ఎలక్ట్రాన్లను అరువైనా తెచ్చుకోవాలని తెగ ఉబలాట పడుతుంటాయి. మనం మనలాగే ఉన్నాము, ఇతర మూలకాలే మనల్ని అనుకరిస్తున్నాయి అని నిజాన్ని తేట తెల్లం చేశాయి. హీలియం పెదవులపై చిరునవ్వు విరబూశాయి. ఆనందంగా అవి గెంతులు వేశాయి. చెంగు చెంగుమని అన్ని ఆవర్తన పట్టికల్లో తమ స్వర్ణ సింహాసాలు చేరుకున్నాయి. హీలియం అలక భలే గమ్మత్తుగా ఉంది కదా శ్రోతలు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ అష్టత్ ఏవో మొక్కల గురించి చెబుతుంది, విందామా?
1: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నిజమే, ఆరోగ్యం బాగలేనప్పుడు మనకు ఎంత ఆస్తి పాస్తి డబ్బులు ఉన్నా వ్యర్థమే. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ప్రతిదానికి ఇంగ్లీష్ మందులు వాడడం వలన అనేక సైడ్ ఎఫెక్ట్లు ఏర్పడతాయి. దీనికి బదులు మన ఇళ్లలో కొన్ని మొక్కలు పెంచుకోవడం ఎంతో ఉత్తమం. మన ఇళ్లలో పెంచుకునే కొన్ని ఔషధ మొక్కలు వాటి లక్షణాలు మరియు అవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎలా సహాయపడతాయి తెలుసుకుందామా? తులసి. దీనిని మూలికల రాణి, పవిత్ర తులసి అని కూడా పిలుస్తారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీవైరల్ వంటి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. శరీర ఒత్తిడిని తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ రుగ్మతులకు త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియ మరియు కాలేయ ఆరోగ్యానికి సహాయపడుతుంది. సాధారణ జలుబు మరియు ఫ్లూతో పోరాడుతుంది. కలబంద, వృక్షశాస్త్ర పేరు అలో బార్బడెన్నిస్ మిల్లర్. దీనిని మిరాకిల్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. చర్మ పునరుత్పత్తి క్రిమినాశక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. గాయాలు, కాలిన గాయాలు మరియు చర్మపు దద్దుర్లు నుండి ఉపశమనం కలిగిస్తుంది. లోపలికి తీసుకుంటే మలబద్ధకాన్ని నయం చేస్తుంది. ముఖానికి రాసుకోవడం వలన మృత కణాలు తొలగించి మచ్చలు పోగొడుతుంది. వృద్ధాప్యాన్ని నిరోధించడానికి కొల్లాజెన్ను పెంచుతుంది. ఈ మొక్కను ఇంటి లోపల లేదా ఆరుబయట పెంచవచ్చు. వేప శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్, రక్తశుద్ధి చేసే గుణం వంటి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మొటిమలు, తామర మరియు సోరియాసిస్ చికిత్సకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. సహజ పురుగు మందుగా పనిచేస్తుంది. పుదీనా అజీర్ణం మరియు గ్యాస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి మరియు మైగ్రేన్ను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనతో పోరాడుతుంది. ముక్కు దిబ్బెడను తొలగిస్తుంది. అల్లం వాంతిని అరికట్టే మందు, వికారం తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, తలనొప్పి నివారిణి వంటి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే ఏదైనా ఆయుర్వేద ఔషధాన్ని వాడే ముందు నిపుణులైన వైద్యుని సలహా తీసుకోవడం ఎంతో మంచిది.
0: మొక్కల వలన ఎన్ని ఉపయోగాలున్నాయి కదా శ్రోతలు. మరి ఇప్పుడు అక్షయ దివ్య ఒక కథ చెబుతుంది, విందామా?
2: అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఒకసారి అది ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంది. అది చాలా ఆకలితో ఉంది. అకస్మాత్తుగా నేలపై ఒక మాంసం ముక్క కనిపించింది. ఆ మాంసం ముక్క తీసుకొని కాకి సంతోషంగా ఒక చెట్టు పైకి ఎగిరింది. అక్కడికి ఒక తెలివైన నక్క వచ్చింది. కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కను అది చూసింది. మాంసం ముక్కను చూడగానే నక్క నోటిలో నీళ్లు ఊరాయి. ఎలా అయినా సరే కాకిని తన తెలివితేటలతో మోసం చేసి ఆ మాంసం ముక్కను తినాలి అనుకుంది. కాకి స్వరాన్ని పొగుడుతూ, కాకి బావా, కాకి బావా, నీ స్వరం అద్భుతంగా ఉంటుంది. నీ పాట వింటుంటే చెవిలో తేనె పోస్తున్నట్టు ఉంటుంది. నా కోసం నీ మధురమైన కంఠంతో ఒక పాట పాడి వినిపించవా అని ప్రేమగా కోరింది. అది విని కాకి, అవునా నక్క బావా అంటూ సంతోషంతో పొంగిపోయింది. నీ కోసం తప్పకుండా పాడతా, నీ కోసం ఆ మాత్రం పాడలేనా అని చెప్పి మాంసం ముక్కను తన కాళ్ళ కింద పెట్టుకొని తన బొంగురు గొంతుతో కావు కావు కావు అని పాట పాడడం ప్రారంభించింది. మాంసం కోసం ఆశపడ్డ

0: నక్క భంగపడింది. కాకి తెలివితేటలతో బిత్తరపోయిన నక్క కడి నుండి మెల్లగా జారుకుంది. కథ యొక్క నీతి: తెలివి ఏ ఒక్కరి సొంతం కాదు. పొగడ్తలు చేసేవారిని నమ్మకూడదు, లేకపోతే మనమై మోసపోతాము. ఏ పొగడ్తల వెనుకాల ఏ స్వార్థం ఉందో అర్థం చేసుకుని సమయస్ఫూర్తితో నడుచుకోవాలి.
1: జితుల మారి నక్కకే చాలా తెలివితేటలు ఉంటాయి అనుకున్నాం, కాని కాకులు కూడా తెలివి మీరాయి కదా శ్రోతలు. మరి ఇప్పుడు పుష్పాంజలి నచ్చిన కవి గురించి చెబుతుంది, విందామా?
2: నాకు నచ్చిన హిందీ కవి రైదాస్. రైదాస్ తన కవితలను గురు గ్రంథ్ సాహిబ్లో పొందుపరిచారు. జ్ఞాన మార్గం తెలిపిన ప్రముఖ కవుల్లో ఈయన ఒకరు. ఈయన మీరాబాయి యొక్క గురువు. రైదాస్ భగవంతునితో ఈ విధంగా చెబుతున్నాడు: ఓ భగవంతుడా, నీవు గంధం అయితే నేను నీరు నవ్వుతాను. నీళ్లల్లో గంధాన్ని కలిపితే ఆ సువాసన నీటిలోని అణువణువులో వ్యాపిస్తుంది. అదేవిధంగా నాలో కూడా నీ సుగంధం నిండి ఉంది. ఓ భగవంతుడా, నీవు నల్లని మేఘానివైతే నేను నెమలిని అవుతాను. ఏ విధంగా అయితే చకోర పక్షి వర్షపు నీటి కోసం ఎదురుచూస్తూ ఆ నీటినే త్రాగుతుందో, అదేవిధంగా నేను మీకోసం అడవిలో ఎదురుచూస్తున్నాను. మీరు వాన కురిపిస్తే నేను నెమలిని అయ్యి నాట్యం చేస్తాను. ఓ భగవంతుడా, నీవు ముత్యం అయితే నేను దారం అవుతాను. రెండూ కలిస్తేనే అందమైన ముత్యాల హారం తయారవుతుంది. ముత్యాలు లేకుండా, దారం లేకుండా మాల తయారవ్వదు. ఓ భగవంతుడా, మీరు స్వామి అయితే నేను మీ దాసుడను. నా భక్తి ఎల్లప్పటికీ ఇదే విధంగా ఉండేటట్లు చూడండి అంటూ భగవంతుని మీద తన భక్తిని చాటుకున్నాడు.
1: హిందీ కవి గురించి విన్నారు కదా శ్రోతలు. కార్యక్రమంలో ఇప్పుడు హర్షనందన్ పిట్టల దొరగా మన ముందుకు వస్తాడు, బోలెడు జోకులు చెబుతాడు. విందామా శ్రోతలు?
3: వచ్చే వెంకటరాముడు వచ్చే తుపాకీ రాముడు మీ అందరి ముందుకు వచ్చాడు మహారాజు. రాజమండ్రి నుండి రైలు పట్టాల నుండి లండన్ నుండి డటుక్కున ఊడిపడ్డాను మహారాజు. అడవి రాముని కంటే పొడుగు రాముణ్ణి, అగ్గి రాముని కంటే బొగ్గు రాముణ్ణి, తారక రాముని కంటే ఖతర్నాక్ రాముణ్ణి, తూటాలే లేని తుపాకీ రాముణ్ణి. నా గన్నుకు లైసెన్స్ లేదు, కాలిస్తే కేసు లేదు. నా గన్నుల బుల్లెట్ ముందుకు 3 మైళ్ళు, వెనుకకు 7 మైళ్ళు, పక్కకు 10 మైళ్ళు పోతుంది మహారాజు. నా గన్నును ముట్టుకుంటే 3,000, పక్కకు పెడితే 10,000 ఇవ్వాలి మహారాజు. నాకు చాలా భాషలు వచ్చు మహారాజా. ఇంగ్లీష్ పీసు వచ్చు, లెగ్ పీసు వచ్చు, రబ్బు ఎరికే, కన్నడము ఎరికే, తన్నడము ఎరికే, అరవము ఎరికే, కరవడము ఎరికే. నేను తిరగని దేశాలు లేవు, వేరే వేషాలు లేవు. పొద్దున లేస్తే నాస్తాకి నార్వే పోతా, చాయ్ తాగడానికి చైనా పోతా, డిన్నర్కు డెన్మార్క్ పోతా, పాయకానాకు పాకిస్తాన్ పోతాను మహారాజ్. ఇక నా బలగం గురించి చెప్తా వినుకోండి మహారాజ్. ఆఫ్రికాలో అత్తుంటే మంగోలియాలో మామున్నాడు, చైనాలో చెల్లెలుంటే బర్మాలో బావులున్నాడు, తమ్ముళ్ళు థాయిలాండ్లో ఉంటే మరదలు మలేషియాలో ఉంది. మాకు ఎగ్జామ్ ఏం తక్కువ లేదు మహారాజు. 700 ఎకరాలు మాదే, సముద్రంలో సగం వాటా మాదే. ఇక్కడ ఆస్తి పాసర గురించి చెప్తా వినుకోండి మహారాజు. కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయి, నోట్లుంటే నకలు తినేస్తున్నాయి, 100 ఉంటే నందులు, 10 ఉంటే పందులు తినేస్తాయి మహారాజు. మా ఇంట్లో బంగారం బంకాలు చదువుతుంది, ఎండి ఎగిరిగిరి పడుతుంది. మొన్ననే గుమ్మడికాయంత బంగారం వద్ద పెరట్లో బయటపడితే కుక్కొచ్చి మరకు చూసిందని బయటపడేసినాం మహారాజు. ఇక మొన్ననే నా పెళ్ళి అయింది మహారాజు. ఆ పెళ్లి సంగతి చెప్తా వినుకోండి మహారాజు. మా ఇంట్లో పెళ్ళిళ్ళకి పెరెంటక్కలు ఉన్నారండి, ముక్కులేని ముసలమ్మ, నడులేని నాగమ్మ, ఏలుడిని ఎంకమ్మ ఉన్నారండి. ఈ ముగ్గురు నా పెళ్లికి పెరెంటక్కలండి. ఇక వంటరి గురించి చెప్తా వినుకోండి మహారాజు. పొట్ల కదంటే పొట్ట వస్తుంది, చిక్కుడు కదంటే చిక్కుపోతారు, గోంగూర తింటే గోకుంటారు, వంకాయ తింటే వంగిపోతారు, దొండకాయ తింటే దొరికిపోతారు, బెండకాయ తింటే బెదిరిపోతారు అని చెప్పేసి నేనే జీవుడి గింజంతా జీపేసుకుని తూటి కర్రంత తుపాకీ పట్టుకుని వేటకు బయలుదేరా మహారాజు. పిట్టను గురి చూసి కొడితే పిట్ట బుర్రున ఎగిరిపోయింది, నా లాగు బర్రున జీగిపోయింది మహారాజు. ఇక లాభం లేదని చెప్పేసి లడాయి పప్పు, లడాయి చారు, ఎండినేసి చేయించా మహారాజు. చింతకి ఇస్త్రీలో చింతపురు పైనుండి పోస్తుండే కింద నుండి కారిపోవాలి మహారాజు. మొన్న దిన్నోళ్ళు నన్ను లేస్తలేరు, ఒకరిని పట్టుకుని ఒకళ్ళు పాకులాడుతూ అండ్రు. ఇక మీకు ఏమైనా అవసరం ఉంటే నా నెంబర్కు ఫోన్ చేయండి. నా నెంబర్ చెప్తా రాసుకోండి, 3039932332. మస్తు ఫ్యాన్సీ నెంబర్ మహారాజు. ఇక నా మెయిల్ ఐడి కూడా చెప్తే రాసుకోండి, venkatramudu@tupaki.com. ఉంటా, టాటా, బై బై.
1: పిట్టల ధర గురించి విన్నారు కదా శ్రోతలు. ఇప్పుడు అక్షిత్ ఇంగ్లీష్ స్టోరీ చెబుతాడు, విందామా శ్రోతలు?
4: హాయ్ ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ జి అక్షిత్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఏ స్టోరీ. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఏ డీప్ ఫారెస్ట్ ఏ మైటీ లయన్ వాజ్ ఫాస్ట్ ఎ స్లీప్ అండర్ ఏ ట్రీ. ఏ లిటిల్ మౌస్ కేమ్ running around and accidentally ran over the lion's body. The lion woke up suddenly angry and hungry. He catched the tiny mouse in his big paw. The mouse was terrified

0: and pleaded, "Please forgive me, O king. One day I may help you." The king laughed at the idea that such a small creature could help him, but he was kind-hearted, so he let the mouse go. Days later, the lion got trapped in a hunter's net. He roared loudly, trying to free himself, but it was useless. Hearing the lion's roar, the little mouse rushed to help. It quickly began to cut the ropes and open the net with its sharp teeth. Soon the net broke and the lion was free. The lion thanked the mouse and realized that even a small friend can be great help. Moral of the story is, kindness is never wasted and even the smallest can help the greatest.
1: Story విన్నారు కదా శ్రోతలు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవల్లి కొన్ని తెలుగు పద్యాలు చెబుతుంది. విందామా శ్రోతలు.
2: పద్యం చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుక్తులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగ నల భీమ పాకము చేసిన వైచినందు నింపోదెవడు నొప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. భావం మానవులు ఎంత చదివి గొప్ప పండితులైనా కానీ తమ విద్యయందు నైపుణ్యం సమయ స్ఫూర్తిని వినియోగించాలి. ఏ విధంగా అంటే, నలభీముల వలె మంచి వంటకం తయారు చేసి ఆ వంటకంలో కొంచెం ఉప్పు వేయకపోతే ఆ వంటకం రుచిగా ఉండదు. అదేవిధంగా నైపుణ్యం సమయ స్ఫూర్తి లేని చదువు రాణించదు, ఎవ్వరికీ ఉపయోగపడదు అని ఈ పద్యం యొక్క భావము. పద్యం తరువులతి రసఫలభార గృతగాంచు నింగ్రువేలుచు నమృత మొసంగుమేగుడు ఉద్ధతులుగారు బుద్ధులు సమృద్ధి చేత జగతినుపకర్తులకు నిధి సహజ లక్షణము. భావం రసవంతమైన పండ్లతో నిండిన చెట్లు కిందకు వంగి తమ పండ్లను మనకు అందిస్తున్నాయి. ఆకాశంలో ఎత్తుగా ఉన్న మేఘం కూడా నేల మీదకు మంచి వర్షాన్ని కురిపిస్తూ ఎటువంటి అహంకారం లేకుండా మేలు చేస్తున్నాయి. నిండుగా సంపదలు ఉన్నా కూడా పండితులైన వారు అహంకారం పొందరు. అందరికీ మేలు చేయాలనే సంకల్పం ఉన్నవారికి ఇది సహజ లక్షణము.
1: తెలుగు పద్యాలు విన్నారు కదా శ్రోతలు. ఇప్పుడు కార్యక్రమంలో మనోజ్ అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేస్తాడు. విందామా శ్రోతలు.
3: రూదర్ఫోర్డ్, నేను కులాసాగా కూర్చోవడానికి రాలేదు. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూదర్ఫోర్డ్? నువ్వింత నయవంచకుడు అని, నరరూప రాక్షసుడు అని నేననుకోలేదు. భోగ విలాసాల కోసం ప్రజా జీవితం బలిపెడుతూ నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నాలు మాని సంధి షరతులు చెప్పుము. మన్యం ప్రజలు మీకు కలకాలం సామాంతులుగా ఉండవలెనని కలలు కంటున్నావా రూదర్ఫోర్డ్? బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ గల్లీలల్లో వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడ ఉంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డలు పెట్టుకొని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడ ఉంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి గింత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలె పట్టినప్పుడు ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తమూ పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సమస్యలకై పాటు పడతాను. స్వరాజ్యం ఒకరు ఇస్తే పుచ్చుకునే భిక్ష కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు దారపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది మేధావులు సంపన్నులు ఆశించే స్వరాజ్యం కాదు, అట్టడుగునున్న మనిషి కూడా స్వేచ్ఛావాయులు పీల్చే స్వరాజ్యం. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవళ్ళు శ్రమించిన ఒక అరపూట అన్నానికి నోచుకోని అభాగ్యులు నా మన్యం ప్రజలు. చాలిచాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు. తల్లిపాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వాళ్ళని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేస్తుంది రూదర్ఫోర్డ్. ఆ కన్నీటి ప్రవాహంలో కరిగిన ఈ గుండె కరుడుగట్టింది, మీ పాలనపై పగబట్టింది. నీవు నన్ను చంపలేవు రూదర్ఫోర్డ్. ఒక్క సీతారామరాజు చనిపోతే ఒక్కొక్క రక్త బిందువు నుండి ఒక్కొక్క రామరాజు పుట్టుకొస్తాడు.

0: వాడు. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనస్సులో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే విప్లవ గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను, స్వతంత్ర భారత జయకేతనమై నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ ఇక్కడ కాల్చరా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
1: అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం వింటుంటే మనలో దేశభక్తి ఉప్పొంగిపోతుంది కదా శ్రోతలు. కార్యక్రమంలో ఇప్పుడు యామిని కొన్ని పొడుపు కథలు వేస్తుంది, విప్పుదామా?
2: ఉదయాన్నే నాలుగు కాళ్ళు, మధ్యాహ్నం రెండు కాళ్ళు, సాయంత్రం మూడు కాళ్ళు, ఏమిటది?
3: మనిషి.
2: రెక్కలు లేవు కాని ఎగురుతుంది, కాళ్ళు లేవు కాని పరిగెడుతుంది, అది ఏమిటి?
3: గాలి.
2: చేతులు ఉన్నాయి కాని కొట్టదు, ముఖముంది కాని మాట్లాడదు, అది ఏమిటి?
3: గడియారం.
2: నాకొకే ఒక కన్ను ఉంది కానీ నేను చూడలేను, నేను ఎవరు?
3: సూది.
2: పుట్టింది సముద్రంలో, పెరిగింది నేలపై, చనిపోయింది నీళ్లలో, అది ఏమిటి?
3: ఉప్పు.
2: తల ఉంది, తోక ఉంది, మధ్యలో శరీరం లేదు, అది ఏమిటి?
3: నాణ్యం.
2: నేను నిన్ను అనుసరిస్తాను కాని నువ్వు నన్ను పట్టుకోలేవు, నేను ఎవరిని?
3: నీడ.
2: పెరగడమే కాని తగ్గడం ఉండదు, ఏమిటది?
3: వయస్సు.
2: చెట్టు కాదు కాని ఆకులు ఉన్నాయి, పుస్తకం కాదు కాని పేజీలు ఉన్నాయి, ఏమిటది?
3: క్యాలెండర్.
1: పొడుపు కథలు విన్నారు కదా శ్రోతలు. కార్యక్రమంలో ఇప్పుడు నవ్య డ్రగ్స్ గురించి చెబుతుంది, విందామా శ్రోతలు?
4: సుట్టా బీడి సిగరెట్టు, నరకంలోకి నిన్ను నెట్టు, ముట్టనని ఒట్టు పెట్టు, కేటుగాల పనిబట్టు, వ్యసనాలను పక్కన పెట్టు, లక్ష్యంపై గురిపెట్టు, కష్టపడుతూ ఎక్కువ ఒక్కో మెట్టు, విజయ తీరాన్ని చేరేటట్టు, గమ్యం వైపు పరిగెట్టు, ఫలితాన్ని ఒడిసిపట్టు.
1: డ్రగ్స్ గురించి విన్నారు కదా శ్రోతలు. కార్యక్రమంలో ఇప్పుడు అక్షయ దివ్య కొన్ని జోక్స్ చెబుతుంది, విందామా? విని హాయిగా నవ్వుకుందామా?
5: నేను ఆకాశం నుండి నక్షత్రాలు తెస్తా అన్నాడు భర్త. నక్షత్రాలు ఏమో గాని ముందుగా గ్యాస్ సిలిండర్ తెచ్చిపెట్టు అన్నది భార్య. డాక్టర్ గారు, నాకు జ్ఞాపక శక్తి అసలు ఉండడం లేదు, ఏం చెయ్యాలి అన్నాడు పేషెంట్. ముందు నా ఫీజ్ కట్టు, ఆ తర్వాత మర్చిపోతావేమో అన్నాడు డాక్టర్. దేవుడా ప్లీజ్ అమెరికా రాజధాని లండన్ అని మార్చు అంటూ ప్రార్థిస్తున్నాడు చింటూ. ఏంట్రా ఎందుకు ఇలా కోరుకుంటున్నావు అని అడిగింది వాళ్ళ అమ్మ. ఏం లేదు మమ్మీ, ఈరోజు సోషల్ ఎగ్జామ్లో నేను ఇదే రాసి వచ్చాను అన్నాడు చింటూ. బాబు, నీ కడుపులో నొప్పికి కారణం తెలియాలంటే సిటీ స్కానింగ్ చెయ్యాలి అన్నాడు డాక్టర్ పేషెంట్తో. నా ఒక్కడి ప్రాబ్లం కోసం సిటీ అంతా స్కానింగ్ చెయ్యాలా డాక్టర్ గారు, అంత ఖర్చు భరించడం నా వల్ల కాదు అన్నాడు పేషెంట్ అమాయకంగా. బట్టతల ఉంటే ఏదైనా సాధించవచ్చంట కదా బాబాయ్ అన్నాడు జంబులింగం. బట్టతల కాదురా, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నాడు శుభలింగం. అమ్మా, నువ్వు కుండీలో నాటిన మొక్కకు వేలు రావడం లేదమ్మా అన్నాడు చింటూ. మరి నీకెలా తెలుసురా అని అడిగింది వాళ్ళ అమ్మ. నేనే రోజు దానిని పీకి చూస్తున్నా అన్నాడు చింటూ అమాయకంగా.
1: జోక్స్ విని బాగా నవ్వుకున్నారు కదా శ్రోతలు. ఇప్పుడు కార్యక్రమంలో ధీరజ్ తనకు నచ్చిన క్రికెటర్ గురించి చెబుతాడు, విందామా శ్రోతలు?
6: హాయ్ ఎవ్రీబడీ, మై నేమ్ ఇస్ జీ ధీరజ్. టుడే ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ మై ఫేవరెట్ వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ క్రికెటర్స్, మహేంద్ర సింగ్ ధోని, పాపులర్లీ నోన్ యాజ్ ఎంఎస్ ధోని. హీ వాస్ బోర్న్ ఆన్ July 7, 1981 ఇన్ రాంచీ. ధోని ఈస్ నోన్ ఫర్ హిస్ కామ్ నేచర్, షార్ప్ థింకింగ్ అండ్ ఎక్సలెంట్ లీడర్షిప్ స్కిల్స్. He is one of the most successful captains in the history of Indian cricket. Under his captaincy, India won many major tournaments including ICC T20 World Cup in 2007, the ICC Cricket World Cup in 2011 and the ICC Champions Trophy in 2013. His famous winning shot in 2011 World Cup final is unforgettable. Dhoni is also known as one of the best wicket keepers and finisher in cricket. His helicopter shot became very popular among fans. Even today, he continues to inspire millions of people with his simplicity, discipline and dedication. In conclusion, MS Dhoni is not just a cricketer, but a true leader and role model of us. Thank you.
1: ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎస్కే అష్ట, జి అక్షయ దివ్య, పి పుష్పాంజలి, బి నవ్య, పి శ్రీవల్లి, యు యామిని, జే హర్షనందన్.

बी मनोज, जी धीरज, जी अक्षित, व्याख्याता पी निकिता, गाइड टीचर जी सूरज सर, एसए फिजिक्स। మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామానుజవరం విద్యార్థి విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
3: మరొక నెంబర్ 7989701158.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అన్నారు. రోడ్లు అభివృద్దికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ప్రతి శని ఆదివారాలు బస్తీల్లో పర్యటించే కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని, వాస్తవ హైదరాబాద్ బస్తీల్లోనే ఉందని అన్నారు. వర్షాకాలం వచ్చినా రోడ్ల మరమ్మతులు చేయలేదని, వీధి లైట్లు వెలగక బస్తీలు చీకటిమయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు వెంటనే స్పందించాలని కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత పీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. అంతకుముందు కాచిగూడలో కిషన్ రెడ్డికి మహిళలు, కార్యకర్తలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర మధ్యలో ఆయన ఒక స్థానం

0: ఇక్కడ టిఫిన్ సెంటర్లో ఆగి ప్రజలతో ముచ్చటిస్తూ టీ తాగారు. అనంతరం తన టీ బిల్లును స్వయంగా ఫోన్ పే ద్వారా చెల్లించి సామాన్యుడిలాగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. విద్యా వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 30 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వట్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటే వేల కోట్ల రూపాయలతో వాటిని ఎందుకు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడి ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని ఆయన ఆరోపించారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే విశ్రాంత ఇంజనీర్లతో ఏర్పడిన కమిటీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని గతంలోనే వ్యతిరేకించిన వారు ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా సాగుతుందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ స్పష్టం చేసింది. అమరజ్యోతి స్మారక ప్రాంగణంలో నిన్న తెలంగాణ ఉద్యమ జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులతో కమిటీ సమావేశమైంది. ఉద్యోగ సంఘాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు ఉద్యమం నాటి పరిస్థితులను పంచుకున్నారు. ఉద్యమకారులకు ప్రశంసా పత్రాలు, ఇళ్లు లేని నిరుపేద ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం, వృద్ధాప్య పింఛన్లు, ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు అందించాలని, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్లో అర్హులైన ఓటర్లందరి పేర్లు బీఎల్ఓలు నమోదు చేయించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. మంచిర్యాలలో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ సార్, దేశంలో ఎప్పుడైతే ఇంటెన్సివ్ ఓటర్ లిస్ట్ సమగ్రంగా చేసే కార్యక్రమం జరిగిందో, ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరుంటే తీసేయడం, డబుల్ నేమ్స్ ఉంటే తీసేయడం, ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఒక ఓటు కూడా తొలగించబడకుండా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం.
0: డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క దిశానిర్దేశంలో ప్రణాళిక శాఖ టీజీ మ్యాథ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రాక్టికల్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంశాలపై శిక్షణ అందిస్తారు. ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలను చేరవేయడం, పరిపాలనలో ఏఐ వినియోగాన్ని విస్తరించడమే దీని లక్ష్యమని అధికారులు చెప్పారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన టీజీ మ్యాథ్ ఇప్పటికే 180కి పైగా ఏఐ స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తూ రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రోడ్లు అభివృద్దికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మునుగోడు రోడ్డు పరిధిలో సుమారు 76 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో నకరేకల్ వెనుకబాటు గురైందని, తమ ప్రభుత్వ హయాంలో అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. బీబీనగర్ నడికుడి మార్గంలో డబుల్ ట్రాక్ నిర్మాణం వల్ల రాకపోకలకు అంతరాయం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్ఓబీల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఎస్ జానకి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను అలరించిన అపూర్వ గాయని జానకి అని కొనియాడారు. మరోవైపు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గానంతో దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్ జానకి మరణం ఎంతో విచారకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె ఆలపించిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాలలో నిన్న రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించిన సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,

0: తప్పు కనిపిస్తే తప్పకుండా కఠిన చర్య ఉంటది. నేను ఎవరికి విన్నాము, ఎవరికి క్షమించుకోలేము. ఒక మనిషి చేసిన తప్పుతో 10 మందికి బాధ ఉంటది. ముఖ్యమైన ఉద్దేశం మీ అందరికి ఒక కరెక్ట్ దారి. ఇప్పుడు రీసెంట్ గానే మనకు చాలా ఉపాధి వస్తుంది. ఆ ఉపాధిలో మీరు తయారీ చేసి మీరు ప్రిపేర్డ్ గా ఉండి భాగం తీసుకుంటే మీకు సక్సెస్ ఉంటది.
1: వరి పంట కంటే ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చునని రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ గ్రామానికి చెందిన రైతు తాట్ల లక్ష్మీ నర్సయ్య చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ లక్ష్మీ నర్సయ్య,
2: నేను 4 ఎకరాలు పెట్టా, 200 మొక్కలు పెట్టిన. వరి పంట కంటే చాలా ఉన్నతమైనటువంటి పంట. వరి పంటలో ఉన్నటువంటి నష్టాలు దీంట్లో ఉండవు. ఈ గాలి వానలకు, తుఫానులు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు. చాలా బాగుంది. ఒక టన్ను వచ్చినా 20,000 వరకు తప్పకుండా వస్తాయి. మంచి ఆదాయం. దీని వైపు ఆలోచించి రైతులు పెట్టుకుంటే చాలా మంచిది.
1: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే జంతు వధశాలలో కాకుండా సొంత పశువుల పాకలో అపరిశుభ్ర వాతావరణంలో జబ్బుపడిన గొర్రెల మేకలను నిబంధనలకు విరుద్దంగా వధిస్తూ విక్రయిస్తున్న వ్యాపారిపై జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ 1,00,000 రూపాయలు జరిమానా విధించారు. ఈ రోజు జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మాంసం విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత లేని మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగించిన వ్యాపారికి జరిమానా విధించారు. రైతు డిస్కామ్ ఏర్పాటుకు రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి లైసెన్స్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 4 నెలల్లోగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించింది. 3 నెలల్లోగా సమగ్ర వ్యాపార ప్రణాళిక సమర్పించాలని కూడా సూచించింది. 6 హత్యల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీర్ రాజ్ కుమార్ అచూకీ తెలిపిన వారికి 2,00,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. నిందితుడు అరెస్టుకు దారితీసే విశ్వసనీయ సమాచారం అందించే వారికి ఈ బహుమతి ఇవ్వనున్నట్లు తెలియజేసింది. సమాచారాన్ని 8712665324 అనే నంబర్లో చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. 8712665324 అనే ఫోన్ నంబర్ కి సమాచారం అందించాలి. అభయహస్తం పథకం కింద ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారు తెలంగాణ ప్రాంతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సింగరేణి సంస్థ సూచించింది. విశేషాలు మరొకసారి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విమర్శించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. రోడ్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుపుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. నేను డాక్టర్ మనోజ్ కుమార్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం క్రీడా ఆధారిత విద్య, ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్. దీన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. మనకి చిన్నతనంలో, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు బాగా గుర్తున్న విషయాన్ని ఒకదాన్ని ఏదన్నా గుర్తు తెచ్చుకోండి. మనకి మెయిన్ గా గుర్తొచ్చే విషయాలు మనం చిన్నప్పుడు చేసిన అల్లరి పనులు గాని, ఆడిన ఆటలు గాని, మనం

చేసిన చిన్న చిన్న తప్పు, ఇవి మాత్రమే మనకి మెయిన్ గా గుర్తుంటాయి. మనం మామూలుగా మనం చదువుకున్న క్లాస్ లో చేసిన అల్లరి పనులు గాని ఇట్లాంటివే ఎక్కువ వింటా ఉంటాం. ఇట్లాంటివే మన మెదడు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అసలు మనం చేసిన పనులలో చాలా రకాల పనులుంటాయి, మళ్ళీ వాటిలో వీటిని మాత్రమే మన బ్రెయిన్ ఎందుకు మనకి ముందుకు తీసుకొని వస్తుంది. సో వీటిని మాత్రమే మన బ్రెయిన్ బాగా ఎందుకు గుర్తు పెట్టుకుంటుంది, ఇది మనం ఒక నిమిషం ఆలోచించాల్సిన విషయం. మనం మామూలుగా అనుకుంటున్నట్టుగా ఆటలు ఆడడం అనేది ఒక చిన్న టైం పాస్ విషయం కాదు, అది చిన్నపిల్లలు నేర్చుకునే విధానం. అంటే వారు ఒక విషయం గురించి అర్థం చేసుకోవడం, దాన్ని పరిశోధించడం మరియు నేర్చుకోవడం, ఇది ప్రతి ఒక్క చిన్నపిల్లడి విషయంలో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన బ్రెయిన్ చాలా చురుగ్గా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా 3 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మెదడు అత్యంత వేగంగా పెరుగుతుంది. దీన్ని మనం గోల్డెన్ పీరియడ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటాం. సో ఈ టైంలో, ఈ గోల్డెన్ పీరియడ్లో ఉన్నప్పుడు మనం ఎంత బాగా వాళ్ళకి ఈ నేర్చుకునే విధానాన్ని నేర్పిస్తే వాళ్ళు అంత చురుగ్గా అంత బెటర్గా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అసలు సైన్స్ ఏం చెప్తుంది ఈ క్రీడ ఆధారిత విద్య గురించి? సో మనకి బ్రెయిన్లో మెయిన్గా ఏంటి అంటే ఈ 3 నుంచి 6 సంవత్సరాల టైంలో చాలా విషయాలు బ్రెయిన్ నేర్చుకుంటుంది. ఎలాంటి విషయాలు? ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అంటే ఏంటి అంటే ఒక పని చేసేటప్పుడు రూల్స్ పాటించడం కానీ, మన ఎమోషన్స్ భావోద్వేగాలు అనేది నియంత్రించుకోవడం కానీ, ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఇట్లాంటివి అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ కింద తీసుకుంటాం. సో మనకి ఈ క్రీడ ఆధారిత విద్య వల్ల మనకి మెయిన్గా బ్రెయిన్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతుంది. అండ్ సెకండ్ విషయం ఏంటి అంటే ఓవరాల్ ఇంప్రూవ్మెంట్. ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అంటే మామూలుగా చిన్నపిల్లల ఎదుగుదలలో మనం చూసే విషయాలు ఏంటి అంటే ఫిజికల్గా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంటలెక్చువల్గా, ఎమోషనల్గా ఎంత ఉంటుంది, అండ్ సోషల్గా కూడా. ఫిజికల్గా అంటే కండరాల బలం కానీ, పరిగెత్తడం, ఆడడం, గెంతడం ఇట్లాంటివన్నీ అన్నిటి వల్ల వాళ్ళకి కండరాల్లో బలం అనేది పెరుగుతుంది. అలానే కొన్ని ఫైన్ ఆర్ట్స్ ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్ అంటే చిన్న చిన్న పూసలతో ఆడడం కానీ, గవ్వల్లాగా పైకి ఎగిరేసి పట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ కండరాల కదలిక ఎంత పరిధిలో అవ్వాలి, ఎంత స్పీడ్తో అవ్వాలి అనేది కూడా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మన పిల్లలు మన తెలివి తేటలు నేర్చుకోవడం, ఒక పనిని చెయ్యడం, ఆ పని చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ చేయడం, ఆ మిస్టేక్స్ నుంచి మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం, మళ్ళీ కొత్తగా ఒక విషయాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని పునరాలోచించుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ చేయడం అనేది ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటాం. అలానే కాకుండా క్రీడల వల్ల మనకి ఇంకోటి ఉపయోగం ఏంటి అంటే ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మనకి జరిగే భావోద్వేగాలు ఒక గేమ్లో, ఒక ఆటలో ఆడడం, ఆడినప్పుడు కొన్నిసార్లు గెలుస్తుంటాం, కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే గెలుస్తుంటామో మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది అది ఇచ్చేస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం ఓడిపోతామో, ఓడిపోయినప్పుడు మనకు ఒక రకమైన విచారం వస్తుంది, దాని నుంచి ఒక రకమైన నిరాశని మనం వస్తుంది. దాన్ని తట్టుకోవడం ఎట్లా, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫ్యూచర్లో వస్తున్నప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా మనం ఎమోషనల్ డెవలప్మెంట్ మనకి ఈ పిల్లల్లో క్రీడల వల్ల వస్తూ ఉంటుంది. అవే కాకుండా సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎదురుగా ఉన్న వాళ్ళతో, లేదు మన పక్కన ఉన్న వాళ్ళతో ఏ విధంగా మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. సో అట్లాంటి విషయాలు, ఒక చిన్న విషయమే ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక బొమ్మలాట ఆడుకుంటూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఒక 3-4 పిల్లలు కలిసి బొమ్మలు ఆడుకుంటూ ఉన్నారో, ఒక్కొక్క బొమ్మని ఒకళ్ళు పంచుకోవడం, నాకు ఇది కావాలి అది కావాలని గొడవ పడినా కానీ వాళ్ళు ఆ పంచుకోవడం అనేది నేర్చుకుంటూ ఉంటారు. సో ఇతరులతో ఎట్లా మాట్లాడాలి, లేదు నాకు ఒక రకమైన బొమ్మ కావాలంటే ఇతరులను ఎట్లా అడిగి ఒప్పించుకోవాలి. సో ఇవన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్ కింద వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మన బ్రెయిన్లో అవుతుంటాయి. ఈ రకమైన అన్ని డెవలప్మెంట్స్ కూడా మనకి బ్రెయిన్లో ఒక రకమైన చేంజెస్ ని కలగజేస్తూ ఉంటాయి. ఎలాగా అంటే, సో

ఎప్పుడైతే మనకు ఒక పిల్లవాడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడో, నేర్చుకుంటున్నప్పుడు కొత్త కొత్త సైనాప్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సైనాప్స్ అంటే రెండు నరాల మధ్యలో ఉండే కనెక్షన్. ఎప్పుడైతే పిల్లోడు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడో, అట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే ఎక్కువ సార్లు ఈ సైనాప్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇంకో సైనాప్స్కి వెళ్తుంది. ఒక నరం నుంచి ఇంకో నరానికి మనకి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పదే పదే అదే పని చేస్తున్నాడు, లేదు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు అన్నప్పుడు, ఆ కొత్త కొత్తగా నరాల మధ్యలో కనెక్షన్లు ఏర్పడడం, ఉన్న కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్ అవడం లాంటివి అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఫ్యూచర్లో లాభం ఏంటి అంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము కొత్తగా ఏదో ఆలోచించకుండా ఆల్రెడీ మన బ్రెయిన్ గుర్తుపెట్టుకున్న విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఆ విషయాలను మళ్ళీ మన బ్రెయిన్ రీఇమాజిన్ చేసుకొని మనం తొందరగా పనిచేయడానికి పనిచేస్తుంది. సో సైనాప్టిక్ డెవలప్మెంట్ కూడా సైనాప్టిక్ ప్రూనింగ్ అంటాం. సో ఆ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అండ్ చిన్నపిల్లలు చాలా విషయాలు కూడా చూసి నేర్చుకుంటారు, ఐదర్ పెద్దవాళ్ళ నుంచి కానీ, సహచరుల నుంచి కానీ, ఒక వాళ్ళు ఆడే పద్ధతిని కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతిని కానీ, ఇవన్నీ చూసి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే పిల్లలు ఇట్లాంటి వాటికి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎక్కువసార్లు దాన్ని చూస్తున్నారు, సో ఆడుకోవడాన్ని ఎక్కువసార్లు చూస్తున్నారు, లేకపోతే పెద్దవాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది చూస్తుంటారు, సో దాని నుంచి పిల్లలు నేర్చుకోవడం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సైన్స్ ప్రకారం మన బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడం కోసం, నరాలు మంచిగా పెరగడానికి కోసం కూడా ఇట్లాంటి క్రీడా సంబంధిత ఆటలు అనేవి చాలా ఉపయోగపడుతుంటాయి. మరి ఈ ఆటల్లో రకాలు ఏమన్నా ఉన్నాయా లేదు, రకరకాల ఆటల వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొదటిది ఏంటి అంటే ఆబ్జెక్ట్ ప్లే. ఆబ్జెక్ట్ ప్లే అంటే వస్తువులతో ఆడుకోవడం, చిన్న చిన్న వస్తువులు. ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుంటే, మన చిన్నతనంలో మనం చూసేవేంటి, చిన్న చిన్న రాళ్ళు కానీ, కట్టెపుల్లలు కానీ, ఇసుక కానీ, ఇట్లాంటివి ఏ రకమైన వస్తువు అయినా పర్లేదు, అట్లాంటి వస్తువులతో మనం ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో చిన్నపిల్లలు కూడా ఈ వయసులో ఏం చేస్తూ ఉంటారు అంటే, ఏదో మనకి అది అవసరం లేని విషయమైనా, అవసరం లేని చిన్న వస్తువునా, దాంతో ఏదో ఆడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వాళ్ళలో కొత్త కొత్త క్రియేటివిటీని పెంచుతుంది, కొత్తగా ఆలోచించే విధానం కానీ, చిన్న చిన్నగా బ్రిడ్జ్ కట్టేటట్టుగా ప్రయత్నించడం కానీ, లేదు ఒక దానిపై ఒకటి పేర్చి కానీ ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి ఆడుకోవడము, దీనివల్ల వాళ్ళకి క్రియేటివిటీ, గురుత్వాకర్షణ శక్తి అనేది తెలుస్తుంది, ఒక దానిపైన ఒకటి పెడితే ఫ్రిక్షన్తో అది ఆగుతుంది అనేది ఫ్యూచర్లో వాళ్ళు మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఊహాజనిత ఆటలు అన్నమాట. ఊహాజనిత ఆటలు అంటే ప్రిటెండింగ్. ప్రిటెండింగ్ అంటే ఏంటి, మనము ఇంకో మనిషిలాగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేస్తూ నేర్చుకోవడం. సో వీటి వల్ల లాభాలు ఏముంటాయి? సో ఇప్పుడు ఒకవేళ క్రియేటివిటీగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఒక బాబు ఒక డాక్టర్ లాగా చెయ్యాలి అని అనుకుంటే, వాళ్ళు స్టెత్ యూజ్ చేయడము, డాక్టర్ ఎట్లా మాట్లాడతాడో చూడడము, వాళ్ళ బిహేవియర్లో ఎట్లా ఉంటుందనేది చూడడము, ఎట్లా ఒక పేషెంట్తో మాట్లాడతారు, ఇవన్నీ కూడా ఇంకొక మనిషిని చూసి ఆలోచించుకోవాలి. ఆ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో వీళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. సో దీన్ని ఊహాత్మక లేదా ఊహాజనిత ఆట లేదంటే ప్రిటెండింగ్ అంటారు. సో దాన్ని బట్టి ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి ఆ ఊహాజనితమైన ఆట ఆడుతున్నారో, అప్పుడు వాళ్ళకి ఆ అవతల వ్యక్తి యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో బేసికల్లీ ఆబ్జెక్టివ్ ప్లేస్తోనేమో క్రియేటివిటీ లాంటివి పెరుగుతూ ఉంటాయి, ఊహాత్మక ఆటలలోనేమో ఎమోషన్స్ అర్థం చేసుకోవడం, అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేవి పెరుగుతూ ఉంటాయి. అవి కాకుండా కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది పిల్లలు బాగా పరిగెడుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, దుంకుతూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు ఏమంటామంటే, పడిపోతా వద్దు, ఎందుకు ఇట్లా పరిగెడుతున్నావు, వద్దు వద్దు అని ఈ మధ్య చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ అట్లాంటి కొద్దిగా రిస్క్తో కూడిన ఆటల వల్ల కూడా చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక పిల్లవాడు చిన్న ఎత్తు నుంచి జంప్ చేయడం నేర్చుకున్నాడు, సో ఆ జంప్ చేసినప్పుడు ఒట్టి చిన్నగా జంప్ చేయడమే కాకుండా వాళ్ళకి అర్థమవుతుంది, ఎంత హైట్ నుంచి నేను జంప్ చేయగలను, ఇంతకంటే ఎక్కువ హైట్ నుంచి జంప్ చేస్తే నాకు పెయిన్ వస్తుంది కాబట్టి నేను చెయ్యకూడదు. అండ్ ఒకసారి ఆ జంప్ చేసిన తర్వాత కానీ, ఏదైనా చిన్న ఎత్తు ఎక్కిన తర్వాత కానీ, వాళ్ళకి ఒక రకమైన ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే, వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఎప్పుడన్నా

ఎక్కడన్నా వాళ్ళు ధైర్యం చేయాల్సిన విషయాల్లో ఆ రిస్క్ తీసుకునే నేచర్ అనేది పిల్లల్లో పెరుగుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా మనము ఇట్లాంటి విషయాల్లో చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో పిల్లలకి ఈ బయటకెళ్ళి ఆడుకోవడం, బయట వేరే పిల్లలతో ఆడుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోయాయి. మేజర్ గా మనకి ప్రాబ్లం ఏముంటుంది అంటే, ఇప్పుడు వచ్చిన మొబైల్స్ లేదు అంటే స్క్రీన్, మొబైల్ ఆర్ స్క్రీన్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ని ఊహించుకుందాం. ఒక పిల్లవాడు ఏదన్నా రాయాలి అనుకుంటే యాక్చువల్ గా పెన్ని ఎంత గట్టిగా పట్టుకోవాలి అన్న విషయం పిల్లవాడికి నేర్చుకోవాలి. ఆ పిల్లవాడు ఆ పట్టుకోవడం నేర్చుకోవాలి అంటే ఎంత గట్టిగా అనే తెలియాలి అంటే, ఏ మట్టితోనో ఏదన్నా వస్తువులతో ఆడుకోవడం వల్ల ఆ పెన్ ఎంత గట్టిగా పట్టుకోవాలనేది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఆ నేర్చుకోవడం అనేది ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రాబ్లం రీసెంట్ టైంలో ఏమొస్తుంది అంటే మొబైల్ స్క్రీన్. ఇప్పుడు మొబైల్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళు రాయడం నేర్చుకోవటం లేదు, వాళ్ళకి టచ్ అనేది ఏమి ఉండట్లేదు, ఓన్లీ స్క్రీన్ని పొట్టిగా కదిలియడం అనేది మాత్రమే చూస్తున్నాం. సో మన చేతికి తెలియాల్సిన వివిధ రకాలైన స్పర్శ, దాని ప్రెజర్ ఎంత పెట్టాలి, ఎట్లాంటి ప్రెజర్ పెట్టాలి, ఎంత గట్టిగా పట్టుకోవాలి, ఎంత మెత్తగా పట్టుకోవాలి అనేది కూడా పిల్లలకి తెలియడం పోతుంది. సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఫ్యూచర్లో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏదన్నా ప్రెజర్గా చూడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. ఈ మొబైల్లో కూడా కొన్ని విషయాలు చూస్తుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎంత ఇబ్బందికరంగా తయారైపోయిందంటే ఈ పరిస్థితి, 1.5 సంవత్సరాల పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలకి కూడా అమ్మ వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు కానీ, తినిపించేటప్పుడు, ఇంకేదన్నా లేదు పిల్లోడు ఏడుస్తున్నాడు అన్నప్పుడు ఇమ్మీడియట్ గా స్క్రీన్ చూపెట్టడం స్టార్ట్ చేసేస్తున్నారు. దీనివల్ల కలిగే ఇబ్బంది ఏంటి అంటే, పిల్లవాడు రియల్ వరల్డ్లో తన చుట్టుపక్కల ఉన్న విషయాల నుంచి నేర్చుకోవడం అనేది ఆగిపోతుంది. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళ ప్రపంచం మొత్తం ఆ చిన్న స్క్రీన్లో ఉండే చిన్న చిన్న బొమ్మలు, దాన్ని టచ్ చేయడం, ఆ స్మూత్ స్క్రీన్ని పైకి కిందికి అనడం తప్పించి వేరే ఏం నేర్చుకోవట్లేదు. కొంతమంది పిల్లలు ఈ మధ్య చూస్తున్నాం, వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా ఆ తంబుని పైకి అనడం, బొటన వేలిని కదిలియడం, ఇట్లాంటివి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. సో అంతగా అలవాటు అయిపోతున్నారు వాళ్ళు, 2 ఇయర్స్ 3 ఇయర్స్కే పిల్లల్ని ఇట్లా చేసేస్తున్నారు. అయితే దీని నుంచి బయటకి రావాలి అంటే పిల్లల్ని బయటకి పంపించడం అనేది చాలా ముఖ్యం. ఇదే విషయాలు కాకుండా ఓవర్ ప్రొటెక్షన్. ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే, పిల్లల్ని వాడు బయటకు పరిగెడుతున్నాడు అనగానే వద్దు వద్దు అని చెప్పడాలి, కానీ చిన్నగా జంప్ చేయడం, ఒక ఫాస్ట్గా పరిగెత్తినా, చిన్న ఎత్తులు ఎక్కినా, ఏది ఎక్కినా కానీ పెద్దవాళ్ళలో భయం ఎక్కువైపోయి వాళ్ళని అట్లాంటి ఎటువంటి రిస్క్ లేకుండా, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వాళ్ళని ఆపేస్తున్నారు. సో అట్లాంటి చిన్న చిన్న రిస్కులు తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఫ్యూచర్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తుంది, అప్పుడు రిస్క్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు. మనంత వరకు పేరెంట్స్గా, గ్రాండ్ పేరెంట్స్గా మనం చేసేది ఏంటి అంటే, పిల్లోడికి ఏం దెబ్బ తగలద్దు అన్న ఉద్దేశంతో మనం కాపాడుతూ ఉంటాం. కానీ దానివల్ల ఏంటి అంటే, పిల్లోడు నేర్చుకోవడం అనేదే మానిపోతుంది. సో దానివల్ల కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ ఆ రిస్క్ తీసుకోవడం అనేది అసలు ఉండట్లేదు. ఇంకో విషయం ఏంటి అంటే, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, పాతకాలంలో ఏమయ్యేది అంటే, చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితుల్లో, అట్లనే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, అట్లా చాలామంది ఉండేవాళ్ళు. సో పిల్లవాడు ఎప్పుడు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాడు అంటే, అవతల వ్యక్తిని చూసి నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో ప్రాబ్లం ఏంటి అంటే, ఐదర్ ఒకవేళ చూస్తే అమ్మని కానీ, లేదు అంటే నాన్నని కానీ చూస్తారు, వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటారు. పాతకాలంలో అలా ఉండేది కాదు. ఆ పాతకాలంలో ఏమయ్యేది, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు మనకి ఇంట్లో. సో అందరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండద్దు, వీళ్ళు ఇంత ధైర్యంగా ఉన్నారు, వీళ్ళు ఇంత ధైర్యంగా లేరు, వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు ఎక్కడ క్రియేటివిటీ ఉంది, ఎవరు ఎంత నవ్వించగలుగుతున్నారు, ఇవన్నీ కూడా పిల్లలు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది అంటే, ఓన్లీ నేర్చుకోవడానికి మనకి తెలిసిన వాళ్ళు ఇద్దరే, అది ఒకళ్ళు అమ్మ, లేదు అంటే నాన్న. బయటకి వెళ్ళట్లేదు, చుట్టుపక్కల జనాలతో కలవట్లేదు, అండ్ పిల్లలతో ఆడట్లేదు. ఒకవేళ ఆడినా కానీ వీడియో గేమ్స్ కానీ ఇట్లాంటివి ఆడుతున్నారు తప్పించి ఫిజికల్గా యాక్టివ్గా ఉంచే గేమ్స్ ఆడట్లేదు. సో ఎప్పుడైతే మనం ఇట్లాంటి ఎక్స్పోజర్ లేని కండిషన్, ఎక్స్పోజర్ అంటే మనం దాన్ని చూడట్లేదు. పిల్లలు నేర్చుకోవాలంటే చూడాలి, ఇప్పుడు అసలు చూడట్లేదు. బయట ప్రపంచాన్నే చూడనప్పుడు

నేర్చుకోకూడదు అనేది అసలు ఇంకా ఉండదన్నమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి రీసెంట్గా మనకు అవుతున్న ప్రాబ్లమ్స్. ఇవే కాకుండా ఇంకో కొత్త విషయం ఏంటి, ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మనం చదువుకునే విషయాలు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నీ అది ఆల్రెడీ చేసేస్తుంది. ఆలోచన విధానం కూడా అది ఆల్రెడీ ఆలోచించేసే చెప్తుంది. సో ఒకప్పుడు మనం లెక్కలు చదువుకునేటప్పుడు మనకి ఎంత కావాలి, ఇప్పుడు 5 7 ఎంత అంటే 5 5 ఏళ్ళ 35 అనేది మనకి నోటికి వచ్చేసేది. ఇప్పుడు దానికి కూడా మనం క్యాలిక్యులేటర్ వాడాల్సి వస్తుంది. సో ఎందుకు అంటే దాన్ని మనం అసలు ప్రాక్టీస్ చేయట్లేదు. సో ఇప్పుడు ఆటలు ఆడేటప్పుడు ఉంది, లేదా ఏదైనా చిన్న ఆటలే ఆడుతున్నప్పుడు నెంబరింగ్స్ మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా నేర్చుకుంటాం. ఎంత వాల్యూ ఉంది, దీనికి ఎంత ఉంది. చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఇదిగో నీకు 10 రూపాయలు ఇస్తాను, నాకు అది తెచ్చిపెట్టు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకున్న క్రియేటివిటీని ఈ మ్యాథమెటికల్ స్కిల్స్ని నేర్చుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ AIతో పోతున్నాయి. అండ్ మొబైల్ యూస్ చేయడం వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, మనము మొబైల్లో కూడా మోస్ట్లీ రిపీటెడ్గా ఒకటే గేమ్స్ చూడడం కానీ, ఒకటే రైమ్స్ లాంటివి చూడడం కానీ, ఒకటే రకమైన గేమ్స్ ఆడడం కానీ చేస్తూ ఉంటాం. వీటి వల్ల మనకు అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఒకే రకమైన గేమ్స్ ఆడుతున్నామో ఆ గేమ్స్ అన్నీ కూడా ఎట్లా ప్లాన్ చేసి ఉంటాయంటే, ఒక స్టేజ్ అయిపోతుంది, అది ఫినిష్ చేయగానే మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఇంకో స్టేజ్ స్టార్ట్ అయిపోతుంది, దాన్ని చేస్తాం, ఇంకో స్టేజ్ అట్లా. సో రిపీటెడ్గా మనం ఏమవుతూ ఉంటాము అంటే, అవి చేస్తూ దాంట్లో వచ్చే ఆ పాక్షికమైన ఆనందాన్నే మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో ఈ పాక్షికమైన ఆనందం అంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ వల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నది ఏమి ఉండదు. సో ఆ గేమ్ ఆడుకుంటూనే ఉంటాం. సో పిల్లలు ఎప్పుడైతే ఇట్లాంటి వాటికి అలవాటు అయిపోయారో, ఆ టెంపరీ హ్యాపీనెస్కి అలవాటు అయిపోతున్నారో, వాళ్ళు రియల్ వరల్డ్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి రియల్ వరల్డ్ హ్యాపీనెస్లు కానీ రియల్ వరల్డ్ కష్టాలు కానీ ఏమీ తెలియకుండా పెరుగుతుంటారు. సో దీని నుంచి మనం పిల్లల్ని బయటకు తీసుకొని రావడానికి ఈ క్రీడా ఆధారిత విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఇవన్నీ మనం పిల్లలు ఫేస్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా మార్చచ్చు, ఎలా మార్చచ్చు, దాంట్లో మన భాగస్వామ్యం ఏముంది. మేజర్గా మనం ఒక పేరెంట్స్గా కానీ, మనం ఒక టీచర్స్గా కానీ, లేదంటే మన పెద్దలుగా కానీ మనం చేయాల్సిన విషయాలు ఏంటి. సో వాటి విషయానికి వస్తే, మొదటిది ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడో వాళ్ళకి గైడ్ చేయడం అంటే సూపర్వైజ్ చేయడం మాత్రమే కాకుండా మనం కూడా ఆ ఆటల్లో పార్ట్లాగా ఉండాలి. సో వాళ్ళతో పాటు మనం కూడా గేమ్స్ ఆడుతూ ఉండాలి, ఆటలు నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు నేను ఒక్కడనే నేర్చుకోవాలి కంటే కూడా ఇద్దరం కలిసి ఆడుకుంటుండడం అనేది ఇంకా హ్యాపీనెస్ని ఎక్కువ ఇస్తుంది. సో అప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఏదన్నా ఒక పజిల్ని కానీ ఏదన్నా ఒక క్రియేటివ్గా చేయడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నాడు, సో అట్లాంటప్పుడు మనం మామూలుగా తరచుగా చేసే తప్పు ఏంటి అంటే, ఆ పిల్లవాడికి ఆ పజిల్ ఆల్రెడీ మనం చేసి ఆ ఇట్లా చేయాలి అని చెప్తాం. సో ఎప్పుడైతే నువ్వు ఒక పెద్దవాడిగా నువ్వు ఆ పజిల్ని అర్థం చేసుకొని క్రియేట్ ఆల్రెడీ చేసేసావో, ఆ పిల్లవాడు ఇంకా ఆలోచించే అవసరం లేకుండా మీరు చేస్తున్నారు. సో అది కాకుండా ఏం చేయాలి అంటే స్కాఫోల్డింగ్ అని అంటామన్నమాట. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక పజిల్ ఉంది, పజిల్ని పూర్తి చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో పిల్లవాడికి ఒక స్టెప్ అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇప్పుడు నువ్వు ఈ పజిల్ని పూర్తి చేయడానికి నీకు ఒక రెండు వైపులా ఎడ్జ్ ఉన్నాయి ఏమన్నా ఉన్నాయా, లేదు సేమ్ కలర్వి ఏమన్నా ఉన్నాయా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి ఆ సేమ్ కలర్వి ఒక దగ్గర వస్తాయేమో ఆలోచించు, ఇట్లాంటి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆలోచించడం అనేది మొదలు పెడతారు. ఎప్పుడైతే పిల్లోడు ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ ఉన్నది ఒక దగ్గర పెట్టాలి అని ఆలోచించినప్పుడు, నెక్స్ట్ టైం రెండు బ్లూ కలర్వి కనిపించినప్పుడు ఆ పిల్లవాడు ఆ బ్లూ కలర్వి ఒక దగ్గర పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. సో దానివల్ల వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కానీ వాళ్ళకి ఉన్న అర్థం చేసుకునే కెపాసిటీ కానీ పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని స్కాఫోల్డింగ్ అంటామన్నమాట. ఒకటేసారి పజిల్ని మొత్తం నేర్పించకుండా వాళ్ళని ఒక స్టెప్ వరకు నేర్పించి నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు అనేది మనం గైడ్ చేసి వదిలేయడం. సో అది స్కాఫోల్డింగ్. ఇంకో మూడో విషయం ఏంటి అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఇది రెడ్ కలర్లో ఉంది కాబట్టి రెడ్ కలర్ని ఆ పక్కనే పెట్టు అని చెప్పకుండా, రెడ్ కలర్వి రెండు ఒక దగ్గర పెట్టొచ్చా,

దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటారనమాట. పెట్టచ్చా అని అన్నప్పుడు పిల్లవాడు అనేది మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని అవును పెట్టచ్చా లేదా అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఎప్పుడైనా పిల్లలకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళలో అనలైజ్ చేసే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇవి మనం పెద్దవాళ్ళుగా మనం చేయాల్సిన విషయాలు. సరే కొంతమంది అడగచ్చు, సరే ఇట్లా ఆడుకుంటూనే ఉంటే మరి పిల్లలు నేర్చుకునేది ఎప్పుడు, చదువుకునేది ఎప్పుడు, వాళ్ళకి హోంవర్క్లు ఉంటాయి కదా, హోంవర్క్ అవసరం లేదా అని. ఈ వయసులో ఇప్పుడు పర్టికులర్గా మనం మాట్లాడుతుంది 3 నుంచి 6 సంవత్సరాల వయసులో. ఈ వయసులో చదువు నేర్పించడం అంటే బట్టి పట్టించడం కంటే కూడా గేమ్స్ ఆడడం వల్ల వచ్చే నాలెడ్జ్, వాళ్ళకు వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఒట్టిగా బట్టి పట్టియడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకు ఒక రకమైన అకాడమిక్ ప్రెజర్ అప్పుడు ఆ ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రీ స్కూల్ అని కానీ అంతకుముందు కానీ యూకేజీ ఎల్కేజీ ఈ వీటి దగ్గర నుంచి మళ్ళీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చేసరికి వాళ్ళకి ఒక రకమైన అరే చదువు అంటే ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. సో అటువంటి అకాడమిక్ ప్రెజర్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళల్లో నేర్చుకోవాలన్న విషయాలు కానీ నేర్చుకోవాలన్న ఉత్సుకత అనేది ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫిన్లాండ్ తీసుకుందాం. ఫిన్లాండ్లో ఏంటి అంటే ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే అత్యంత మంచి విద్యా వ్యవస్థ కింద ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటాం. దాంట్లో కూడా ఆ పిల్లలకి ఏంటి అంటే 7 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి చదవడము అనేది ఉండదు. వాళ్ళు మోస్ట్లీ నేర్చుకోవడం అనేది ఆటల ద్వారానే నేర్చుకుంటారు. సో ఈ ఆటల ద్వారా నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ క్రియేటివిటీ అనేది వాళ్ళ దాని బ్రెయిన్లో అప్పటికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న విషయాల నుంచి క్రియేటివిటీని ఉపయోగించుకుని ఎలా బెటర్ అవ్వాలనేది మాత్రం వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఫ్యూచర్లో కూడా ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ మొబైల్ యూసేజెస్ కానీ ఎక్కువైనప్పటి నుంచి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళలో గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం కాదు. క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త కొత్త వాటికి సమాధానాలు వెతకడం అనేది వచ్చే జనరేషన్లో, ఫ్యూచర్ జనరేషన్స్ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. సో అట్లాంటి విషయాలు నేర్చుకోవడానికి మనకి క్రీడల ద్వారా నేర్చుకోవడం కానీ ఆటల్లో నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది. దీనికి మనం ఏం చేయగలుగుతాము అంటే బేసికలీ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక ఇంట్లో పిల్లలు ఎలా ఆడుకోవాలి, ఆడుకునే స్కోప్ ఉన్న పరిస్థితుల్ని మనం కల్పించాలి. ఇప్పుడు కొత్తగా చూస్తున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు మనకి ఆడుకోవడానికి ఏదైనా వస్తువు కావాలి అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక కంప్లీట్గా తయారైన కారో లేకపోతే రిమోట్ కార్ ఇట్లాంటివి కొనివ్వడం జరుగుతుంది. సో వీటి వల్ల ప్రాబ్లం ఏంటి, పిల్లోళ్ళు ఒట్టిగా ఆ రిమోట్తో ఆ కార్ని ముందుకు వెనకకి అనడం తప్పించి కొత్తగా నేర్చుకోవడం ఏం లేదు. ఇట్లాంటివి కాకుండా చిన్న చిన్న వస్తువులు, అట్టముక్కో లేదంటే చిన్న చిన్న రాళ్ళో ఇట్లాంటివి ఇచ్చినా కానీ వాళ్ళు కొత్తగా దాంతో ఏదైనా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇంట్లో కానీ ఇంటి పరిసరాల్లో కానీ పిల్లల్ని ఆడుకోనివ్వాలి. పిల్లలపై మట్టిలోకి వెళ్ళంగానే ఇమ్మీడియట్గా మనం చెప్పేది ఏంటి, అరే అరే మట్టిలోకి వెళ్ళొద్దు, మట్టిలో ఆడుకోవద్దు, రావద్దు అని. కానీ నిజంగా చెప్పాలి అంటే ఆ మట్టిలో ఆడుకోవడం వల్లనే ఆ పిల్లవాడికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఆ మట్టి ఆ టచ్ అనేది తెలుస్తుంది, ఆ స్పర్శలో ఏది ఎంత హార్డ్గా ఉంది ఎట్లా ఉంది అనేది పిల్లలు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇంకో విషయం ఏంటి అంటే బోర్డం. బోర్డం అంటే ఏంటి, చిన్నపిల్లలు కొద్దిసేపు అయిపోగానే ఏదైనా ఒకటి ఆడుతుంటారు, వచ్చి ఇమీడియట్గా వచ్చి చెప్తారు మనకి నాకు బోర్ కొడుతుంది, నాకు టీవీ పెట్టు, నాకు ఫోన్ పెట్టు అని. అట్లాంటి విషయాల వల్ల ఏమవుతుంది, యాక్చువల్గా మీరు ఆలోచించి చూస్తే ఎప్పుడైతే మనం బోర్ కొడుతుందో మనకి ఏం చేయాలో తెలియనప్పుడే కొత్త కొత్త విషయాలు చేయడానికి మనం ఆలోచిస్తాం ఏదన్నా కొత్తగా చేయడానికి. సో బోర్డం అనేది ఒక పనిష్మెంట్ లాగా కాకుండా అది ఒక ఛాన్స్ టు ఇన్నోవేట్ అనమాట. ఇప్పుడు బోర్ కొడుతున్నప్పుడే పిల్లలు కొత్తగా ఏం చేయాలి అనే విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో బోర్డం వచ్చింది, నాకు బోర్ కొడుతుంది అనగానే తనకి మొబైల్ ఇవ్వడము లేదంటే టీవీ పెట్టేసేయడము లాంటివి చేయకూడదు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు నేర్చుకునేది కానీ ఆ క్రియేటివిటీ అనేది ఈ బోర్డం ఉన్నప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ చివరిగా ఒక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మన పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి మనం సపోర్టివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆటల్ని మనం ఎప్పుడూ కూడా ఒక రకమైన టైం వేస్ట్ లాగా చూడకుండా ఆటలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకి వాళ్ళకు ఒక పరిశోధన లాంటిది. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా అది ఆటలు అనేవి

పరిశోధనలాగా. వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, ఆ క్రియేటివిటీ కానీ, ఆ ఇంటెలిజెన్స్ కానీ, అవన్నీ కూడా ఆటల ద్వారానే వస్తాయి. కాబట్టి ఆటలని ఒక లెర్నింగ్ లాగా చూడండి, అంటే నేర్చుకునే విధానంలాగా చూడాలి తప్పించి టైం వేస్ట్ ఆఫ్ టైం లాగా చూడకూడదు. థ్యాంక్ యూ.

0: వనితా లోకం కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నర్ లహరి కార్యక్రమాన్ని వింటారు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది.

కార్యక్రమంలో ముందుగా వధూవరులు చిత్రం కోసం మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో జానికమ్మ పాడిన ఈ పాట వినిపించాలని కోరుకుంటున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్సారేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి స్నేహితులు కోరుకుంటున్నారు వధూవరులు చిత్రం నుంచి ఈ పాటను

రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, రమ్యశ్రీ, భవ్యశ్రీ, బేబీ దేవిందర్, శోభారాణి, అశోక్ బాబు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. మాయావి చిత్రం కోసం సత్యం సంగీత సారథ్యంలో జానకమ్మ పాడిన ఈ పాటను

ఇల్లెంద్ కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసింహ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమిత, పప్పి, కావేరి, అక్రు ఇంకా వీరి స్నేహబృందం కోరుకుంటున్నారు. గీతా చిత్రం కోసం జానకమ్మ పాడిన ఈ పాటకు సంగీతం అందించారు సత్యం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.
2: శ్రోతలు వింటున్నారు కిన్నర్లహరి. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిత్తుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరందరూ కోరుకుంటున్నారు. గాలిపటాలు ఈ చిత్రం కోసం టి చలపతిరావు సంగీత సారథ్యంలో జానకమ్మ పాడిన ఈ పాటను

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజ స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: పూజాఫలం చిత్రం కోసం జానకమ్మ పాడిన పాటను వినిపించాలని కోరుకుంటున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి. అనుమాల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి స్నేహ బృందం. ఇప్పుడు విందాం పూజాఫలం చిత్రం నుంచి ఈ పాటను.

చక్రవర్తి సంగీత సారథ్యంలో జానకమ్మ పాడిన మరొక పాట శోకాల రాయుడు. ఈ చిత్రం నుంచి ఈ పాటను వినిపించాలని కోరుకుంటున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్విత్, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. శోకాల రాయుడు ఈ చిత్రం నుంచి ఈ పాటను

కార్యక్రమంలో చివరిగా వింటున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీషా, షరీఫ్ ఖాన్, అలీం ఖాన్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కూతురు కోడలు ఈ చిత్రం కోసం కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో జానకమ్మ పాడిన ఈ పాటను వినిపించాలని

మీరింతవరకు 100.1 మెగాహెర్ట్స్పై శ్రోతలు కోరిన కార్యక్రమం కిన్నెరలహరి విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి నాటకం ప్రసారమవుతుంది.

0: ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, భిన్నకోట విజయరాం, కోటా శంకర్రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ. వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం.
1: బానొస్తోందిరా, దిగో చెట్టు దిగురా, తోటవాడు వచ్చేస్తాడు
2: రాయలకు వద్దాం అనుకున్నాను చంద్ర, టక్కుమని చాకు పెట్టి గట్టిగా లాగాను లేదు, గెల మొత్తం పడింది. ఎవ్వరూ గొడవ చేయద్దు
1: బాబోయ్, చీకటి పడిపోయిందిరా, మా అమ్మ తిడుతుంది, బాన కూడాను
2: బాన ఎవర్రా, బాన కదా ఇక్కడే కూర్చుని ఏడు, లేకపోతే కొబ్బరి చెట్టు ఎక్కించింది నువ్వు, గెలపడ్డాక పారిపోయేది నువ్వు ఒక్కటేవేనా, చెట్లు మాక చంపేస్తాను, అందరూ తలో రెండు కాయలు తీసుకుని మరీ పోండి. పొండారా, పొండి పొండి పొండి.
3: ఓరి సన్నాసి విధవా, ఇక్కడ కుర్ర పీనుగులతో సమానంగా ఆడుతున్నావా, అది అర్జెంటుగా
2: బావా, వర్షంగా ఉంది, కొంచెం ఆగి వెళ్దాం బావా, తడిసిపోదాం.
3: పూరాగా తడిసి కాదు, ములిగి చచ్చాంలే, తండ్రికి కర్మ చేయాల్సిన వాడివి, ఇంకెంత తడవకుండా అయింది, మీ నాన్న చచ్చిపోయాడు.
2: చచ్చిపోయాడా బాబాయ్, భయం వేస్తుంది బాబా, రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్ళాడని వచ్చేస్తాడని అమ్మ చెప్పింది.
3: యాక్సిడెంటే మనకి
2: పరిగెత్తకు, నేను వస్తున్నాను.
4: వెంకటరామయ్య తాతగారు ఉన్నారు,

0: అన్నయ్య గారు జగపతి ఉన్నారు, కుర్రాడైనా రాఘవుడున్నాడు. ఎన్ని చిక్కులొచ్చినా కర్మకు సంబంధించిన తంతు ముగిసింది. 12వ రోజుని ఇలా ప్రస్తావించాడేమిటా అని మీరేం అనుకోవద్దు. మీరు అనుమతిస్తే మన కుటుంబ వ్యవహారాలు చిక్కుల్లో ఉన్నాయి గనక వాటి గురించి మాట్లాడాలని ఉంది.
1: అలా అనుకుంటే ఎలాగ తమ్ముడు గారు? మామయ్య గారు ఇంత హఠాత్తుగా ఇంత దారుణంగా అర్ధంతరంగా చనిపోతారని కలగన్నావా? పేకాటలో 2 రోజులు ఏకధాటిగా కూర్చోవడమేమి, ఆ స్టేకులేమి, రూపాయలు కుమ్మరించాలనేసరికి గవ్వర్రాజు ఉడికెత్తిపోయి ఆవేశంగా ఆయన్ని పొడి చేయడమేమి, అయ్యయ్యో ఘోరకలి.
2: నలుగురు కూతుళ్ళను కని పెంచి పెళ్లిళ్ళు చేసి ఈ పట్టీకి పులి అనిపించుకుని ఈ కుర్రవిధవ రాఘవుణ్ణి అనాథన చేసి వెళ్ళిపోయాడు బాబు మీ మామగారు. ఆస్తులు అంతస్తులు అప్పులు ఉన్నాక ఆప్తుల సాగుబాధ కంటే వ్యవహారాలే ముఖ్యము.
0: తప్ప తాతగారు, దుఃఖం దిగమింగుకోవాలి. కుర్రాడు రాఘవుణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అతగాడు ఎదిగే నాటికి ఆస్తులు అప్పచెప్పకపోయినా బాధ లేదు, గాని అప్పులు అంతగట్టకూడదు కదా.
2: ఆయన కామేశం, చిన్నతనంలోనే మంచి లౌకిక ప్రజ్ఞ పట్టుబడింది నీకు, సంతోషం.
1: తాతగారు ఒక్క సంగతి నన్ను మనవి చేసుకునివ్వండి. తమ్ముడు గారు కామేశం గారు వ్యవహర్త గనక ఈ ప్రస్తావన నలుగురు ఉండగానే చేసేయమని నేనే కోరాను.
0: మరిద్దరి తర్వాత అల్లులకు సమస్యలు లేవండి. వారు హాయిగా ఒకరు ఇంజనీరు, ఒకరు డాక్టరు, లక్షలు ఆర్జించుకుంటూ రాష్ట్రాంతరాలు దేశాంతరాలు వెళ్ళిపోయారు. మీది వ్యవసాయం, నాది అక్కరకొస్తుందో పడదోస్తుందో తెలియని రాజకీయ రంగం. సమస్యలుండేది మనకే, అప్పులు ప్రోనోట్ల బాధలు మనకే, పంటల నష్టాలు మార్కెట్ల రేట్లు ఆందోళనలు అన్నీ మనకే.
2: బాబు మీరు ఉభయలు విషయానికి వస్తారా?
0: రాక తప్పదు. మా మామగారు ధర్మాజీరావు గారు పులిలాగా బతికారని మీరే అన్నారు. పులులు అర్ధంతరంగానే గోండ్రిస్తూనే చచ్చిపోతాయి. సరే, వస్తువులు కొన్ని తాకట్టుల్లో ఉన్నాయి, భూములు కూడా కొంతమేరకు వాచా గాని పత్రాల ద్వారా గాని తాకట్టుల్లో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే అనుమానంగా ఉంది. మా అత్తగారితో ఎప్పుడన్నా ఏమన్నా మాట వరుస కన్నా ప్రస్తావించి ఉండొచ్చు, అయినా తర్వాత కనుక్కోవచ్చులేండి.
2: కామేశం బాబు, పులులు భార్యతో కాపురం చేస్తున్నట్టు కనిపించి పిల్లల్ని కంటాయి గాని బాధ్యతలను వహించవు. దానికేం తెలీదు, తెలిసిందేదో నాకే తెలుసు.
1: మరి ఇంకా సమస్య లేదు. మా మామగారు చేబదులుగా అప్పుడప్పుడు రొక్కం రూపేణా సొమ్ము తీసుకుంటూ ఉండేవారు. నేను తర్వాత చూసుకోవచ్చులేని అడిగేవాణ్ణి కాను. కాస్తో కూస్తూ అయితే పోనీ అని అనుకోవచ్చు. నిన్న రాత్రి లెక్కలు చూస్తే 125,000 పైచిలుకు తేలింది.
0: ఏం చెయ్యమంటారు అని నా దగ్గరికి సలహాకి వచ్చారు. పెద్దలుండగా తేల్చేద్దామన్నాను. జగపతి అన్నగారికే కాదు నాకు 25,000 బాకీ పడ్డారు. అటు అమృతవల్లికి 10 ఎకరాల కొబ్బరి తోట రాసిపెట్టారు. ఇహ దానాలని ధర్మాలని గుళ్ళని గోపురాలని ధర్మకర్తృత్వం అని పాపం వారు చాలా నష్టపోయారు. ధర్మకర్త అంటే గుర్తొచ్చింది, గుడి నిమిత్తం వచ్చిన కొన్ని చందాలు, దాతలిచ్చిన కొంత జవహరి మాట ఏమిటి అని వేణుగోపాలస్వామి ఆలయం కమిటీ మెంబర్లు వచ్చి కూర్చున్నారు. ఏదో ఒకటి చేసేసి అమ్ముకునో ఆర్చుకునో అప్పులు తప్పులు తీరిచేస్తేమట్టయినా
2: రాఘవుడి చేతికి చిప్ప ఇచ్చి ముష్టికి పంపేయొచ్చు. చూడండి, రాతకోతలు కాగితం కరామత్తులు లేని రుణాలతో మాకు ఏమీ సంబంధం లేదు.
1: మాటంటే పోయేది కాదు తాతగారు, అబద్ధాలు మా వంశంలో లేవు.
2: అబద్ధాలు వంశాల్లో ఉండవు నాయన, ఆస్తులు కూడబెట్టాలనే బుద్ధుల్లో ఉంటాయి. అరే వీడేడి రాఘవుడు?
0: మీరుంటే చాలులేండి, మా అత్తగారికి మీ మనవడికి ప్రతినిధులు కదా, ఏం చేద్దామో చెప్పండి.
3: ఎవరది చీకట్లో? ఆగు, ఏమిటి రాఘవ? అమ్మో తప్పు కదూ, గోదాట్లో దూకేద్దామని ఇంటికి పద. ఇంటర్ చదువుకొచ్చాం, ఆ మాత్రం వివేకించకపోతే ఎలాగనైనా. దుఃఖం కష్టం అవమానం వీటిని తట్టుకొని నువ్వు లోకంలో బతకాలి, అవసరమైతే కొట్టుకు తిని బతకాలి. ధర్మాజీరావు పంతులు గారి కొడుకు పీరికి చావు చావకూడదు.

నానా, నేనున్నాను. నీ కష్టం ఏమిటో నాతో చెప్పు. అమ్మని మీరనొచ్చా? మా ఇల్లు నాది కాదు, నీది కూడా.

0: ఎవరండి, ఎవరు కావాలి?
1: మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఎవరు కావాలో మాకు వారే కావాలి.
0: మీరా?
2: మాట మాట మాట మాట మాట.
1: రాఘవ్ గాని ఇక్కడికి వచ్చాడా?
0: ఏమో నాకు తెలీదు. అమ్మా అమ్మా, వాడి చిన్నబాబు గారు వచ్చి రాఘవ్ గారు ఉన్నాడా అని అడిగారే.
3: నువ్వు చెప్పలేదు కదా.
0: వద్దన్నావు అమ్మా, చెప్పలేదు. ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు.
3: సరే, నేను మాట్లాడతాలే.
4: దండాలు అల్లుడు గారు, ఏమో ఇలా వచ్చారు?
1: చిన్నత్త గారి దర్శనం కోసం వచ్చాను. మాట్లాడే టైం లేదు. రాఘవుడు ఇక్కడికి వచ్చాట కదా, తీసుకువెళ్దామని వచ్చాను.
4: రాఘవ ఇక్కడ లేడు.
1: ఎవరి ఇంటికి పంపించావు?
4: మీ ఆవిడి గారింటికి.
1: ఏ ఒళ్ళెలాగుంది?
4: ఇక మీరు వెళ్ళొచ్చు.
1: వెళ్ళడానికే వచ్చింది. ఇక్కడి నుంచి తీసుకు వెళ్లాల్సినది, తీసుకు వెళ్లవలసిన వారిని తీసుకునే వెళ్తాను.
4: అది మీ వల్ల కాదు.
1: అమృతం నీ వినాశనం చేజేతులా తెచ్చుకుంటున్నావు. కొంప కూల్చేస్తా చక్ర.

0: అమ్మా, రాఘవుడు మీ మాటలన్నీ విని ఇప్పుడే వస్తానని పెరటి తలకు తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మా,
1: ఎక్కడికి వెళ్ళాడే బిడ్డమహా? ఎందుకు వెళ్ళనిచ్చావే? వాడిని ఏం చేస్తారో ఏమో. ఈశ్వర, నేనేం చేసేది?

హలో విఠల్ గారేనా? నేను శ్యామ్ చందుని. నమస్తే నమస్తే. చిన్న సమాచారం కావాల్సి వచ్చింది. క్లియరింగ్ ఏజెన్సీలోకి కొత్త కుర్రాడు ఎవడో వచ్చాటేమిటి? ఆహా, మీరే పుట్టుకొచ్చారా? గుడ్ గుడ్. ఇండివిజువల్గా దూసుకుపోయేట్టున్నాడే. అబ్బే, మరేం లేదు, మా తాలూకు మనిషికి షిప్ మీద స్పేస్ పాడటంలో ఎదురు వచ్చి ఎక్కువ స్పేస్ బుక్ చేశాట. నో నో నో నో, నేను అఫెండ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, నాకు అటువంటి కుర్రాడు మా కంపెనీల అభివృద్ధికి కావాలి. మంచి జీతం ఇస్తాను, కమిషన్లు ఇస్తాను. ఓసారి నా దగ్గర పంపండి. వాయిస్ మీ విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి. ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ.

0: షిప్పింగ్ కంపెనీ మేనేజర్ విఠల్ రావు నాకు మంచి ఫ్రెండ్. నువ్వేమిటి, గ్రాడ్యుయేషన్ చేసావా?
1: అవును సార్. మీరు తెలుగువారే కావడం నా అదృష్టం. వస్తూనే కొంచెం విసురుగా మాట్లాడానేమో, మన్నించండి.
0: విసురంటే గుర్తొచ్చింది
1: సార్,
0: నువ్వే నాకేదో చేస్తానంటూ వచ్చావు.
1: ఏం లేదు సార్, తమాషా కన్నాను. సాధారణంగా ఏమి చేయదలుచుకొని వాళ్లే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని ఊతపదంగా అంటారని నాకు తెలుసండి. మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను.
0: ఫైన్ ఫైన్. ఆ మాత్రం విగరు పొగరు ఉండాలే. చాదస్తంగా అడుగుతున్నాను అనుకోకు. ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా? మీ ఫ్యామిలీ అది?
1: ఎక్కువ వివరాలు ఏమీ లేవు సార్. ఇంట్లో చచ్చిపోతాననే భయం కొద్దీ బయట బతుకుదామని పారిపోయి వచ్చేసాను. గతం నాకొద్దు సార్, అదెంత గొప్పదైనా సరే. మీరు ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి పంపారు సార్. 4 ఏళ్ల క్రితం హౌరా స్టేషన్లో భయపడుతూ దిగాను. ఏం తెలీదు, భాష రాదు, డబ్బులు లేవు. ఆయన గారు రైలు దిగి ఎవరితోటో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించమన్నాను. ఆయన సామాను నేనే మోశాను. నా గురించి, నా కుటుంబం గురించి నా ఏడుపు అంతా చెప్పుకున్నాను. ఆయన నన్ను అగ్ని పరీక్షలు చేశారు, సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. నన్ను ఈ పాటి మనిషిని చేసి నిలబెట్టారు. హీఈస్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ ఫర్ ఎవర్ హీఈస్ మై గైడ్.
0: ఆవేశం, ఆక్రోశం, ఆదర్శం అన్నీ నీలో ఉన్నాయి మిస్టర్ రాఘవ్.
1: సార్,
0: పైకి రావాలంటే ముఖ్య 3 సూత్రాలు గుర్తుంచుకో.
1: చెప్పండి సార్.
0: వ్యాపారంలో ఆవేశపడ్డం మానే. ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించు
1: సార్.
0: నిదానించి నిర్ణయించు. నేను నా బిజినెస్ చాలా పెంచాను. నిజంగా నమ్మకంగా నాకు ఇవాళ ఒక మనిషి కావాలి. డబ్బు ఇవ్వనని కాదు, నేనిచ్చే డబ్బుకి నమ్మకాన్ని, చురుకైన పనిని ఆశిస్తాను. నాకు నీ అంత వయసు కొడుకున్న ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ని ఎలా ఎక్స్పాండ్ చేసేవాడినో తెలుసా? గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి. నోట్లో 4 ఉండాలి, పక్కన 4 ఉంటే 10 లక్షలు నెల తిరిగేసరికి జేబులోకి వస్తాయి. చూడు రాఘవ్, ఒక్కటే ఉదాహరణ
1: సార్.
0: స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు, కొన్ని గంటల్లో 1000 లక్షలు చేతులు మారి నవాబులైన వాళ్ళు ఉన్నారు, గుండెలు లేక గరీబులైన వాళ్ళు ఉన్నారు. రాఘవ్, నా ప్రపోజల్ విను. నాకు చాలా కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. నా వ్యాపారాల్లో తోడుగా ఉంటావా?
1: మీరు అవకాశమే ఇవ్వాలి కానీ.
0: ఇచ్చాను నీకు, 3 ఏళ్ల టైం కూడా ఇస్తున్నాను. బిజినెస్ ఇస్ బిజినెస్. మెళుకువలు ఎరిగి బతికావో పెరిగావన్నమాట. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ మీ యాజ్ యూ ప్రామిస్డ్.
1: సర్టెన్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: మహారాజు నల్ల కట్టెలా విడిచి వెళ్లిపోయారు నాన్న. రాఘవుడు నిర్వహించవలసిన పితృతిథి ఈ కాడికి వచ్చింది. ఇలా అనాథ బతికై పొందనుకోలేదు నాన్న. నాది
1: పార్వతి, పిల్లాడి కోసం వచ్చిన ఒక చేయని లాభం చెప్పమ్మా.
2: నా మాట విని భూపిక పట్టు.
1: రాఘవుడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరతాడమ్మా.
2: ఈ ఇంటిని వదిలావో నీకు నీ కొడుక్కి ఏమీ దక్కదు. అల్లుళ్ళన్న అల్లుళ్ళు గారే ఆ ఇద్దరు కరడక దమనకుల్లాగా గొప్పగా కుదిరారు. కానీ కొంపా కంపా దక్కిన చాలు నీకు. అమ్మా, నా ఇంటికి వస్తానని మాత్రం పట్టుపట్టకు. పెద్దవాణ్ణి, కోర్టు వ్యవహారాల్లో నలిగిన వాణ్ణి కనుక చెబుతున్నా. మనం రాఘవ ఆచూకీ తెలుసుకోవాలి. ఇప్పట్లో వాడు ఇక్కడికి రానే రాకపోని మన కుటుంబంలో అందరికీ వాడి ఉనికి తెలుస్తూ ఉండాలి. ఎంత పిత్రార్జితం కాకపోయినా తన ఆస్తి మీద హక్కున్నా, 7 ఏళ్ల పాటు గనక వాడి సంగతి సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే

0: న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టే లెక్కమ్మా. తెలిసిందా కనక, మైనర్గా వాడు బయటికి జీవిక నిమిత్తం వెళ్ళాడు. ఈలోగా వాడి పక్షాన నువ్వున్నావు ఇక్కడ. నీ అల్లుళ్ళున్నారే, వీళ్ళు ఊరికే గార్డియన్ల బాపతగా లెక్కపత్రాలు మనం చూపించాలి, అది ముఖ్యం.
1: కూతుళ్ళే ఈసడించి పారేసి వాళ్ళలో వాళ్ళు కుళ్ళు చేస్తూ ఉంటే, నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే నేను ఇంక ఏడవలేను. ఈ అమ్మకాలు అప్పులు నాకేం అర్థం కావటం లేదు నాన్న, మనసు చచ్చి బతుకుతున్నాను.
2: పుచ్చినట్టు బతుకు, చచ్చిన మొగుణ్ణి తలుచుకు ఏడవడానికి బ్రతుకు. నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుగుల్ని ఈడ్చి తంటే చూడటానికి బ్రతుకు. పడవ వేళ మించిపోతే అరంగర బస్సు దొరకదు, వస్తా.
1: మంచిది నాన్న, గూట్లో దీపం పెట్టించాను, చవరున్నంతసేపు కొట్టుకుంటుంది, ఆ పైన కొండెక్కుతుంది. మంచిది.

0: Thank you, thank you.
1: Raghava.
0: Yes.
1: Meet Mr. Sundarajan. Oh. A brilliant boy.
0: Yes, sir.
1: Sundarajan, meet my son-in-law. Ma aludan chapadam kaadu gaani, very brilliant. Ma company loki vachi gattika 7 ellu kaaledemo.
2: 8 ellu, sir.
1: That's the material. Vijayan nerpe nanne minchipoyi shipping agency owner ay kurchunnadu. స్టాక్ ఎక్స్చేంజీల్ని దున్నేస్తున్నాడు. కొన్నాళ్ళు పోతే నన్నే దొచ్చేసేలా ఉన్నాడు. ఓ మై గాడ్, ఏరుకోరి వజ్రం పరీక్షించుకున్నట్టు మరీ ఎంచుకున్నాను అల్లుణ్ణి.

అడుగు, మా విఠల్ ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యూ హ్యావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ, వెరీ కైండ్ ఆఫ్ యూ. చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో, 11 కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్లో మాట్లాడతా. ఓకే.

0: సుందర్రాజును తెగలేదేం డాడీ?
1: సుందర్రాజనా? ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాం కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? హెర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్.
0: అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరేం వర్రీ కాకండి. దాస్ కాకపోతే మరో బోస్ చేస్తారు, పనులు ఆగవు.
2: వెరీ గుడ్.
1: బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి
0: డాడీ. ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా అవతల ఆ వైపున, జీవన్ ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను.
1: అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ల వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి, అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు.
0: అవును, ఖన్నా.
1: ఖన్నా, అతనితో మన సదరన్ నెట్వర్క్ కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అవేవో నువ్వు చూడు, మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి, ఎవరితో ఎలా వ్యవహారాలు.

0: చెప్పాలో
1: అతనే చెబుతాడు.
2: పెద్దవాడు అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం.
0: ఈ దాసింది కనిపించడు. మన పనులు చేయడానికి మనం మేనేజర్లని సూపరింటెండెంట్లని సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కార్లు పట్టుకుపోయి మనం నడిచి వెళ్లే దశలో పెట్టేస్తారు.
2: డాడీ మీ వయసు ఎంత ఇప్పుడు?
0: ఎంత అనుకుంటున్నారా?
2: 52 53.
0: మరొక్క ఏడాది కలుపు 54. అవును, ఎందుకు అడిగావు?
2: ఏమి లేదు, ఇప్పటికే ఇంత చేదస్తం అయితే ఎలా కాని.
0: చేదస్తం కాదురా, అతి జాగ్రత్త. అడుగో దాసు వచ్చేశాడు. రావయ్యా దాసు, రారా. ఏమిటి మన భవిష్యత్తు?
2: వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్
0: బాయ్.
3: మీరు వస్తారనుకోలేదు సార్. పొద్దుటే విఠల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్ లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు.
0: గుడ్. ఆ ఫైల్ ఇలాగయ్యి. డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా?
3: ఆఫీస్ డాకు, చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంట్, 2 కుర్చీలు వేయించాను. అక్కడ కూర్చుందిరు గాని సార్. ఈ ఎండలో తిరగడం
0: చూడవయ్యా. ఎండలో తిరగడం ఇష్టం? మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేరతడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్క రోజు ఆలస్యమైనా నేను సహించను.
3: రేపు సాయంకాలానికి సైట్ లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం.
0: సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను.
3: అలాగే సార్.
0: అమృతవల్లి, ఈ పేరు బాగా గుర్తు. పెద్ద కళ్ళు, తాంబూలం పెదవులు, కొద్దిగా నిరిసిన వంకీల జుట్టు. మరే మరే, ఇన్నేళ్ల తర్వాత ఏమిటి ఉత్తరం? ఏముంటుంది?
4: నాయనా రాఘవ, ఈ అక్షరాల్లోంచి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది గనక తప్పలేదు. నా వయసు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తిరీత్యా వేసని కావచ్చు. నన్ను ఆదరించి దగ్గరకు తీసిన నీ తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవి. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాసిచ్చారు. మీ చిన్న బావగారు కామేశం గారు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషి, సర్పంచో ఏదో అంటారట. ఆ పేర్లు నాకు రావు. వారు, మీ పెద్ద బావగారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు. నీకో పేరు గుర్తు చేస్తున్నాను, గవర్రాజు గారు. వారు నీ తండ్రిని చంపి జైలుకు వెళ్లారనే వరకు నీకు తెలుసు. 1969 కాబోలు విడుదల పొంది బయటకొచ్చి దువ్వాయి కాబోలు వెళ్ళి తిరిగి ఈ ఊరి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు, రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందునిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకే అర్థమైనవి, అనుబంధంగా మిగిలినవి.

0: ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి వీలైతే ఈ ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది.
1: చంద్ర
0: ఉండనా మరి? అమ్మా అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు రెండేళ్ల నాటి కాలం చేశారు. ఒక్కసారి నువ్వు వస్తే సకలు మాట్లాడుకోవచ్చు.
1: అమ్మ కాలం చూసింది అమృతవల్లి మిగిలింది. ఎప్పటి వా జ్ఞాపకాలు, ఏనాటి కోనసీమ, ఏమి పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి, ఏమి వరిచేలవి, అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది. అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి. ఇంకా ఇంకా వెనక్కి కాలువ నీళ్లల్లో ఈ తాలాటలు, తులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి. అమ్మ పూజ వేళ వెండి గిన్నె నీళ్లలో తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంత అందమైన అమాయకమైన ఏమి రోజులవి. పసిరి వాసన వేసే చేతులు, బురద కాళ్ళు, ఊలు జడలు, చెంపలు తడుక్కుమనే బుట్టలోలకుల పసిపిల్లల వెర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు, ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నెలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు.

0: Sar. Sar.
1: ఎవరు?
2: ఓ దాస.
0: అవును సార్, ఏదో మీలో మీరే నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నారు. కలేదైనా వచ్చిందా?
2: మరి అదంతా కలలాగే ఉంది.
0: ఏమిటి సార్, మంచినీళ్ళేవనా? ఏమిటలా పరాగ్గా ఉన్నారు?
2: ఏం లేదులే, పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, కన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల్ అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు.
0: తప్పకుండా సార్.
2: ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేనుండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను.
0: మరి ఫ్లైట్ టికెట్ అది?
2: ఏమీ అక్కర్లేదు లేవయ్యా, కావలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు.

0: ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని.
1: నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్ గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఏ, ఇన్నేళ్ల తర్వాత వెళ్ళి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా? ఓయ్, వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ. రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్వేలో బాగా పెరిగే ఉండాలి. వీ విల్ స్టార్ట్ దేర్ అన్ ఇండస్ట్రీ.
0: ఓ తప్పకుండా. మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా, అమెరికా నుంచి రప్పించేద్దాం, వాడికే ఒప్పగిస్తే సరి.
1: గుడ్ ఐడియా కమల. నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషన్.

0: పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇంకా బతికుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది. ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవరికీ తెలియదు, ఇండస్ట్రియలిస్ట్ గా కూడా తెలిసే అవకాశం లేదు.
1: వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్లి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు.
0: నిజమేను, అక్కడ వాళ్ళని కొన్నాళ్లు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీర్నిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ల మీద కాలినడకన ప్రయాణం చేయాలనుంది. ఇదో సరదా అంతే.
1: మీ ఇష్టం. కాశీ మజిలీ కథలోలాగా రొట్టె మూటగట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది, రహస్యంగా ఉంచుతాలండి. విఠలేమన్నాడు?
0: నువ్వన్నట్టే అన్నాడు ప్రాజెక్టు మంచిది అని.
1: ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట.
0: మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది. ఏమంటావు?
1: చాలండి, నేర్చుకుపోయారు.

0: சால்ரா பாய் சால், ஒழு பத்தம் ஆபேசு, ஏ நீள் தொலுப்பு. ஒரு நோக்கராஜோ இல்லரா காவேஷம் கூட மாயகாடுரா பாபு. ஜகபதி கார்த்தே பவுர்னாலே தாத்தினம் பெட்டு ஓடு தோமுள்ளாக்கா தோடலுக்கு தாதிகணுத்தோ.
1: சூடுரே, ஆ சந்திரவதன தள்ளி தர்மாஜிரவு தானம் வதுலுதானி காமேஷும் கூட கோதிகாடினாக்கலாக பதேக்கராலு லாகேத்தாமன் சோத்தன்னாடரே.
0: அமிர்த வல்லே ஆடிக்கேடு தெரிசு புல்லாண்டி தர்மாஜிரவுன்
1: பொగ్గనెట్టేసింది. దీంతస కొయ్య పదెకరాల తోట ముక్క చున్ను ముక్కలా పట్టుకోకుంది కదరా బాబు.
0: జామని రోడ్డు కానుకుంది తోట, దాని తోట దాటి వస్తే గాని మన సైట్ లోకి నేరుగా రోడ్లోంచి రాలేం కదా. పొలంలోకి అయితే పర్లేదు, ఫ్యాక్టరీ ఎడితే తోట నుంచి సరాసరి మెయిన్ రోడ్లోకి ఇంకడిపోద్ది. ఓ పక్క చల్లగా గెట్ హౌస్ అడేసామనుకో, ఏదో కట్టానికి సుఖానికి పడి ఉంటుందని నా గోళా. ఎవరా నోకరాజు ఏళ్ళు చెప్పు అమృత వల్లికి, తోట ఏదో కాడికి కట్టుకుని ఇచ్చేయమను, కాదంటే దత్తావేజు సరిపేద్దాం, సింపేద్దాం, తోట కలిపేద్దాం. ఎవరా నోకరాజు.

0: పాప ఇదే కదా ఇల్లు, ఇదే, ఏమీ మారలేదు.
1: వచ్చే వచ్చే.
2: ఎవరది?
0: నువ్వు?
2: లోనకి రండి.
0: నువ్వు చంద్రవదన కదూ?
2: అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి.
0: నేనెవరు పోల్చుకో చూద్దాం.
2: ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది, అయినా వృత్తి మానేశానండి.
0: చంద్ర, నేను నేను రాఘవని.
2: రాఘవా? అమ్మా అమ్మా, రాఘవ వచ్చారే.
0: చంద్ర రే, ఏమిటి రే? వచ్చాడు రాఘవ గారు.
2: ఎన్నాళ్ళకిరా, ఎన్నేళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా? పద అమ్మా, నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా?
0: లంచ్లు డిన్నర్లు బ్రేక్ఫాస్ట్ల నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసా. అవును, ఇప్పుడు వండి పెట్టాలే.
2: ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు, అమ్మ గురించి బెంగలేదు.
3: ఎవరే చంద్ర వచ్చింది? దీపం వెయ్యి, కనపడటం లేదు.
0: అమ్మా,

0: నేనమ్మా రాఘవని, నీ రాఘవని.
1: రాఘవి నాయనే.
0: అమ్మా
1: వచ్చావా నాన్న?
0: వచ్చానమ్మా.
1: ఉత్తరం ముక్క రాసే తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా, మనిషివే వచ్చావా నాన్న?
0: వచ్చానమ్మా.
1: నాన్న చూసావా, ఇదిగో ఇలా ఉన్నాను. నాన్న ఏమనుకోకున్నా, చిన్నప్పుడు చదువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను.
0: అమ్మా నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు, మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు.
1: నాయనే మా రాఘవుడి.
0: రాఘవుడినేనమ్మా.
1: నాన్న అన్నం తిన్నావా?
0: తింటాలి అమ్మా, నువ్వు అలా కూర్చో, ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి.
1: ఒకటి రెండు కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. 2 పూటలు 2 వేళ్ళు
0: 10 రోజులు ఉంటా చాలా. అయితే నేరెవరైంది అప్పుడే ఎవ్వరికి చెప్పకూడదు.
1: అలాగే నాన్న అలాగే.

0: అయ్య బాబాయ్ బాబు కామేశం గారే, ఓరు ఓరు ఓరు ఓరు, జగపతి గారు కూడా దయచేశారు. రాండి రాండి రాండి రాండి రాండి. నోకరాజా కొబ్బరి బొండాలు కొట్టించే.
1: అబ్బే ఏమొద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి.
0: తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాటే. చిన్న శేణికి ఇసిరాను అంతే.
1: ఏటి సంగతులు చెప్పండి, హైదరాబాద్ అన్నారు, పూణె అన్నారు, ఏదో మీరు చెయ్యేసి కలిసి వస్తే మన ఏరియాలో ఫ్యాక్టరీలు ఎగుద్ది అనుకున్నాను.
2: అదే మాట్లాడదామని తమ్ముడు గారు అంటున్నారు.
1: మీరే చెబుతురు, గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచడు రూపాయలు ముందు పరవగలిగింది మీరే.
0: లౌక్యాలు వద్దయ్యో కామేశం గారు, కథలోకి రండి.
2: హైదరాబాదు ఫోను అన్ని అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగం ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా, ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి.
1: అవును, మనకీ తెలుసు, బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట. దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట.
0: అది మనకే తెలుసు,
2: మరి ఇకనే ముందుకు పోవడమే.
0: చూసుకుని వెళ్ళాలండి బాబు, కేంద్రంలో మీ చుట్టాలన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు, అదేదో పద్ధతి అనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబు. ఈ పట్టిని మనకి పోటీ నిలిచేవాళ్ళు లేడుగానండి అయ్యా. బ్యాంక్ రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడచ్చు.
1: అక్కడే చిన్న మెలికి ఉంది, మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము.
0: కామేశం గారంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చినెత్తురు తాగే ఓడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు.
1: చిన్న పరాశికం అంతే.
3: అమ్మమ్మమ్మమ్మా, అంత మాటొద్దు. మనం శత్రువులు ఏమిటి, ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి, కాలం అన్నింటినీ హరిస్తుంది. అలా ఒక్కనాటికి భావించొద్దు గవర్రాజు గారు.
0: సర్లేవయ్యా బాబు, చెప్పండి.
2: విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్ లో పెద్ద చెయ్యి, ఫ్యాక్టరీలు గిక్టరీలు షిప్పింగ్ ఏజెన్సీలు ఓ చాలా ఉన్నాయి. వాడు మా కామేశానికి నాకు రెండు ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు.
0: వాడెవడు, మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు?
3: అబ్బా వాడెవడో కాడండి బాబు, మా బావమరిది రాఘవరావు.
0: అప్పుడిప్పుడు పారిపోయిన కుర్రోడా? అబ్బా అంత పెద్దోడయ్యాడన్నమాట. ఏటంటాడు?
2: తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తను మైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు రుణధన వివరాలు అట్టుపుట్టాలు పెళ్లగిస్తున్నాడు.
0: శబాస్ ఎన్నాళ్ళు మెదలకున్నాడేం పాపం. ఏది ఏమైనా

0: తండ్రి స్వార్జితం కాదు గనక అని గొడవెడితే సిగ్గేనే. అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోనూ, మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి. తండ్రిని చంపినోడ్ని కొడుకు దగ్గరికి రెకమందీసం, పులిని మేకని పాలు తాగించినట్టు చేశాని అనుకో, ఆ మృతువాలి గొడవ తీర్చేస్తావా?
1: అదెంతసేపు, వాడి చేతే చెప్పిస్తే సరి, మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుందేమిటి?
0: వాయ్ వాయ్ వాయ్ వాయ్ కామేశం గోరా, జగపతి గారికి కూడా బుర్ర పెంచేశావే. ఇందువల్ల నాకే తొరిగేది,
2: ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కేంద్రం వాళ్ళు ఒట్టివే మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు. ఫ్యాక్టరీ పెట్టే వాళ్ల పూర్వానుభవం ఏమిటి? ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా? ఏ పాటి ముడి సరుకు తెప్పించుకుంటున్నాడు? అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది? ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది? నాణ్యం, అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం. భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం ఎలా ఉంది.
0: మీ దెబ్బకి మీ ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా, ఫ్యాక్టరీ పెట్టుబడి లెక్కల్లో మెలికిలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం సూద్దురు గాని గొప్ప రాయబారానికి వచ్చారులే.
1: అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి.
0: వినలేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. డెబ్బయ్యో పడిలో పడ్డా పర్లేదు, ఓరు నోకరాజో ఐగాల్ నిద్దరిని బండి కట్టి ఇంటికాడ దించేసిరా. కావేశం బాబు, ఇండియాలో ఫ్యాక్టరీలు పెట్టిన రాఘవ గారు ఒక్కరే కాదండయ్యా, నేను దేశం తిరిగాను, దెబ్బలు వేశాను, తిన్నాను, తలుచుకుంటే అమెరికా వెళ్లి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం.

0: రాఘవా, అదిగో ఆ హద్దు చూసావా? అంతవరకు గవర్రాజ్ గారి భూములు, ఈ తోట మనది.
1: చాలా బాగుంది చంద్ర, ఇంత చల్లదనం ఇంత పచ్చదనం కంటి నిండా చూసి ఎన్నేళ్ళైపోయింది. ఒక ఇంగ్లీషు రచయిత ఏమన్నాడో తెలుసా, మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు.
0: ఎవరో పాపం బాగా చెప్పాడు.
1: అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాడు ఇక్కడ?
0: రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా.
1: ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టకపోతే ఏమిటి అని.
0: దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా.
1: ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా.
0: ధనాశ అలా ఆలోచించనివ్వదు
1: చంద్ర. నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చేస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ముడుచుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు.
0: నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు.
1: ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఈయన ఫ్యాక్టరీ కట్టేది.
0: ఏమో, రాక్షసుడు అసాధ్యుడు ఆయన, లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు.
1: అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం.
0: 10 రోజుల్లో 5 రోజులు అయ్యేపోయాయి, మరో 5 రోజుల్లో వెళ్ళేపోతావు.
1: వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయం చేస్తాను. చూద్దాం, తొందరే ఉంది, పద ఇంటికి పోదాం.
2: తమ్ముడు గారు, చంద్రవదన ఓ ముసలి సరసుని చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి

0: కోట మలుపులో ఇద్దరు కనిపించారు.
1: ఆ నా మొహం, ప్రాణం విసిగిపోతోంది అన్నగారు. ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి, ఒరే తప్పైందిరా బాబు అని, ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని, గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ల నాన్నది వీడికి అప్పగించేద్దాం. బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా, ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం అంతే. ఎలా ఉంటుంది కదా?
0: బేషుగ్గా ఉంటుంది. మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు. బుసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది.
1: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు. తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను.
2: రాఘవా.
3: ఏమ్మా?
2: ఏదో ఉత్తరం కాబోలు, కవర్ వచ్చింది.
4: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
3: మా పెద్దాడు రాశాడు. వాడు

0: పట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం అంతే. ఎలా ఉంటుంది కథ?
1: బేషుగ్గా ఉంటుంది.
2: మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు. బుసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది.
0: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు. తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను.
3: రాఘవా.
4: ఏమ్మా?
3: ఏదో ఉత్తరం కాబోలు, కవరొచ్చింది.
5: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
4: మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేసేట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది గనక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు.
5: ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో?
4: అదే ఇప్పుడు అంటున్నాను. ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అనే వచ్చాను. కానీ ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్లే, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలనుంది మరి.
3: నాయన చల్లని మాట అన్నావు. నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను. రేపే ఏర్పాటు చేయించు.
4: అమ్మా, అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను. నా చెల్లెలు కదా, ఇంకా రాత కోతలు ఏమీ అక్కర్లేదు.
5: రాకుడు
4: చంద్ర.
5: ఓ, మీరా?
0: అవునమ్మా, మేమే. రాఘవుడు?
4: ఎవరా రాఘవుడు?
1: నువ్వే, నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం.
0: ఇగో కోర్టులు, కేసులు, నోటీసులు ఏమీ వద్దు. అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను. కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ.
4: కూర్చోండి, చూడండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నారు, ఇవ్వడం బెటకండి. పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం.
0: లెక్కలు, దస్తావేజులు, బంగారాది వస్తు వివరాలు ఇవి. ఇవి ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం, మా భాగ్యం.
6: నోకరాజు, ఎన్నావంట్ర కథ? చంద్రవదని ఇంటో దిగిన ముసలాయన ధర్మాజీరావు కొడుకంట. తోడళ్ళు ఇద్దరు వెళ్ళి భగవంతుడు పేచత్సమైనప్పుడు ధర్మకర్తల్లాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట. ఇది బాగానే ఉంది. ఫైటింగ్లోంచి నక్కలు రెండు జారుకున్నాయి. శబాస్. ఉండు ఒకసారి, బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ఫ్యాక్టరీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొత్తాడు. ఆపోజిషన్లో మనం ఉన్నా అంతే కదా. ఇద్దరెదవల పోరు సడిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం. మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఏటోటి చెయ్యాలా? సేద్దరి

0: అది గది. అలాగన్నారు బాగుంది. ఫ్యాక్టరీలు కావాలి గాని ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను గాని నా దారికి మీరు గాని అడ్డు రానక్కర్లేదు. వేరే చోటనండి, నేను చేసే సాయం కూడా చేస్తాను.
1: రాఘవ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే.
2: దేవుడు నా పిల్లాన్ని పిల్లదాన్ని అటుకుపోయాడు.
3: నా భూములు కూడా నీకే అమ్మంటున్నావు, తీసుకో.
2: పది ఇటో అటు
1: ఫ్యాక్టరీ అవ్వడం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది.
0: అయితే గొడవలేదు, మీ భూములు మీకే అట్టు పెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చోట కొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను.
2: మీరే తీసుకోండి.
0: అలాగే, సంతోషం.
4: ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట వ్యవసాయం అంటారేమిటి?

0: మనకేం తెలుసు?
1: మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు, ఆయన ఇష్ట ప్రకారమే. కానీ
0: ఇదేమిటమ్మో, నిన్న రాత్రి దాకా ఆయనతో దెబ్బలాడతానన్న దానివి, తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా?
1: అవును మార్చుకున్నాను. మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో 3 సూత్రాలు చెప్పారట.
0: ఏమిటో అవి?
1: వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా, ఆయన సోర్సెస్ ఆయనకున్నాయన్నమాట.
0: డాడీ చాలా జాగ్రత్త మనిషమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం.
2: ఒరే నోకరాజు, చేతులు కడుక్కున్నాను రా. ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతూనే ఉందోరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడ్రా.
1: వ్యాపారాలు కొడుకులకి ఇచ్చేస్తావా?
3: నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను. మళ్ళీ పచ్చదనంలోకి, పసితనం అంతా అందమైన పచ్చని లోకంలోకి రావాలనుంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టి వాసన పీల్చుకోవాలనుంది. భవనాలు విడిచి పల్లెవాకిట్లోకి రావాలనుంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విడిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి హాబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసి తల్లిపాలంత స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగిలించుకొని ఆదమరుచి నిద్రపోవాలనుందమ్మా.

మీరింతవరకు ఆకుపచ్చని కోరికలు నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ శ్రీరామోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, శ్రీ రామోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, విన్నకోట విజయరాం, కోట శంకర్ రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిరా, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ.

0: ఎంత చక్కనిది వసంత వేళ.
1: మీరు వింటున్న ఈ పాట బందిపోటు చిత్రంలోనిది.

ఆత్రేయ సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట ఆకలి రాజ్యం చిత్రంలోనిది.

0: ஐ பாபு, தன
1: பதமு சேர்ச்சி பாட்ட கூர்ச்சலேதா
2: சபாஷ்
1: தனி நீ.

0: ఇప్పుడు విందాం మరొక పాటను. సర్దార్ పాపారాయుడు చిత్రం కోసం జానకమ్మ పాడిన ఈ పాటను.
1: అవునండి, వచ్చేసానుగా. మొన్న మధ్య మా బావగారు అబ్బాయి పెళ్లికి బెజవాడు వెళ్ళానండి. వాయించరా సచ్చినాడా, ఊపు కావాలి.

0: ఇల్లంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి. రూమ్ కావాలన్నాను. డబులా సింగిలా అన్నాడు. డబులే అన్నాను. ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు. ఏసీయా అన్నాను. ఫేర్ అన్నాడు.
1: జ్యోతిలక్ష్మి అన్నాను.
0: అనగానే గబుక్కును చూశాడు.

0: అని చెప్పి గోల గోల చేసి చివరికి రూమ్ నంబర్ 111 ఇచ్చాడు. తీరా తలుపు తీసి చూస్తే
1: మంచం పక్కల పగిలిన గాజు ముక్కలు

కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు మూడు నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడా అని ఆ మనసు మీదే పడుకున్నాను. పడుకోగానే

ఏమిటా అని తలుపు తీశాను. తీగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య,

0: కంగారు పడిపోయండి. ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తాఫ్ చేసి కూర్చోబెట్టారు.
1: కూర్చోగానే

0: కోపంగా వెళ్ళిపోయారు. ఆ అందరికోసం అలా ఉండమంటారా, ఇలా చీరగచ్చుకోమంటారా?
1: ఇప్పుడు విందాం సన్నాయి అప్పన్న ఈ చిత్రం నుంచి ఈ పాటను.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో
0: ఒకవేళ మార్క్

0: లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మ్యూజిక్ పెట్టండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సీతాకోకచిలుక. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన యువల గీతం. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

0: జ్యోతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట. సాహిత్యం అందించారు ఆచార్య యాత్రయ, సంగీతం చక్రవర్తి.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు.

మీరు విన్న ఆ పాట సుజాత. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం రమేష్ నాయుడు. కార్యక్రమంలో ఇప్పుడు గోరింటాకు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యువల గీతం. దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యానికి సంగీతం అందించారు కెవి మహాదేవన్.

మీరు విన్న పాట కన్నవారి కలలు చిత్రం కోసం పి సుశీల వీరామకృష్ణ పాడారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి వికే ఉమర్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడు వినండి కటకటాల రుద్రియ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరి సుందర రామూర్తి సాహిత్యానికి సంగీతం అందించారు జేవి రాఘవులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొత్త కాపురం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల పాడిన పాట, దాశరథి సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని అందిస్తున్న మీ రేడియోనిస్తాం తులసి రామరాజు మహాశివ భట్టు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొండపేటి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల పాడిన యువల గీతం. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి.

0: బాబు ఏడుస్తూ పాట పాడుకుంటుంది.
1: నువ్వు ఏడుస్తూనే ఈ పాట పాడావుగా.
0: పర్వాలేదు, మంచి పాటలావు, పాడినవండి బాబు. బాగుంది.

మీరు విన్న పాట మంచి మనసుల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడారు. సాహిత్యం ఆచార్యాత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కురుక్షేత్రం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా వినండి అల్లరి బావ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరు సాహిత్యానికి సంగీతం అందించారు రాజన్ నాగేంద్ర.

మీరు ఇంతవరకు చిత్రగీతాలను విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ సాయంత్రం 6:35 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: and Spain sealing spots in the last four. England defeated Norway 2-1, while Argentina outclassed Switzerland 3-1 in the quarterfinal this morning. In the first semi-final, France will meet Spain at Dallas in US on Tuesday late night at 12:30 a.m., while England will take on Argentina on Wednesday late night at 12:30 a.m. Indian time. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలుగా ఉషారమణి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మారు పూరి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్దరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సుమారు 270 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,
3: ఈ జిల్లాకు మంచి జరిగే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రం ద్వారా, మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకి ఏది మేలు జరుగుతుందో, ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువతకు కానీ గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మేము ఎంపీ గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ.
2: పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయని అన్నారు.
4: టోటల్ స్టూడెంట్స్ ఇవాళ 13,51,446 స్టూడెంట్స్ కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పుడు చదువుతా ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 42,661, నాన్ టీచింగ్ సుమారు 5,000, సుమారు 48,000 స్టాఫ్ తో ఈ అన్ని సంస్థలు నడుస్తా ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. ప్రధానమంత్రి మోదీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
2: కాళేశ్వరం పునరుద్దరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. బ్యారేజీల పునరుద్దరణ పనులను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని లేఖలో విమర్శించారు. ఎన్డీఏ సిఫార్సులను సకాలంలో అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 274.79 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 ప్రధాన రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో 320 కోట్ల రూపాయల వ్యయంతో హైబ్రిడ్ యానిటీ మోడల్ హ్యామ్ విధానంలో చేపట్టనున్న రహదారి నిర్మాణం పనులకు రేపు రాష్ట మంత్రులు శంకుస్థాపన చేస్తారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమానికి హాజరై పైలను ఆవిష్కరిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పనులు సంబంధిత అంశాలపై అధికారులు మంత్రులకు వివరాలు అందించనున్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు 13వ తేదీన అన్ని జిల్లాల్లో నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల సుమారు 133,695 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రేపు మాత్రలు తీసుకుని వారికి ఈ నెల 20వ తేదీన అందజేస్తారు. ఎలాంటి అపోహలకు గురికాకుండా పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయాలని సూచించారు. ఈ మాత్రల ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు మాత్రలు వేయించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో పిల్లలందరికీ నులి పురుగుల నివారణ మాత్ర వేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

0: సమర్పించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కి చేరుతుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 59 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల నీరు మాత్రమే ఉంది. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే 510 అడుగుల వద్ద నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటుంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కాను కేవలం 138 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల పంటలు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహర్ చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ను ఎమ్మెల్యే ఈరోజు పరిశీలించారు. రాష్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని, ఒకవేళ వరి సాగు చేయాల్సి వస్తే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటించాలని సూచించారు. మైసూరులో నిన్న గుడ్డెపోటుతో మృతి చెందిన గానా కోకిలేయస్ జానకి బాల్యం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనే సాగింది. 1945 ప్రాంతంలో ఆమె సిరిసిల్లలో ఉన్నారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరీత్యా సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి వచ్చారు. సిరిసిల్లలోనే జానకి సంగీత వనమాలు నేర్చుకున్నారు. ఆమె బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఇక్కడే సాగింది. స్థానిక నాదస్వరం విద్వాంసుడు పైడి స్వామి ఆమెకు మెళకువలు నేర్పారు. 9 ఏళ్ల వయసులోనే సిరిసిల్లలో మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కి జానకి పాట పాడారు. తన బాల్య స్మృతులను వెతుక్కుంటూ 2002లో గాయని జానకి సిరిసిల్లకు వచ్చారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని బాల్య స్మృతులు నెమరవేసుకున్న ఘటనను స్థానికులు చర్చించుకుంటున్నారు.
1: నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిల్లలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. అక్కడ నుంచి 2 ఏళ్ల బండిలో వేములవాడికి వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. పక్కింటి వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పాట పాడమనే వినేవాళ్ళు. ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నమాట.
0: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈరోజు జిల్లాలోని వలిగొండ మండలం నాగారం గ్రామంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు, బూత్ స్థాయి అధికారుల పనితీరును తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. నిర్మల్ జిల్లాలోని కుంటల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న అభివృద్ది పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోడి ముక్కులు చెల్లించుకుంటున్నారు. కళ్యాణాలు, అభిషేకం, అన్న పూజ, కుంకుమ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతలు తదితర అర్జిత పూజల్లో కూడా ఈరోజు పాల్గొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామాలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారుల జేఏసీ కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. పీఆర్సీ కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత ఆరోగ్య పథకం వెంటనే అమల్లోకి తేవాలని కోర్ కమిటీ చైర్మన్ కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 6వ తరగతిలో ప్రవేశానికి ఈరోజు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా పారదర్శకంగా జరిగింది. సంస్థ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఈ విషయం తెలియజేశారు. పట్టంచెరులో జరిగిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఏల సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మాట్లాడారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ సూచించారు. మంత్రి ఈరోజు ఆందోళ నియోజకవర్గంలోని మునిపల్లి, రాయికోడ మండలాల్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కోదండరామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశేషాలు మరొకసారి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట ప్రభుత్వం

విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచందర్రావు ఆరోపించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पुरुष एकलेत्यस्य अन्तिमायां स्पर्धायां जर्मनी देशस्य अलेक्जेंडर जेवरेव इत्यमुं सम्मुखीकरिष्यति। फीफा विश्व चषक क्रीडायाः उपान्त्यचक्रीय पंक्तौ अर्जेंटीना, इंग्लैंड, फ्रांस, स्पेन इत्येतानि च राष्ट्राणि सम्प्राप्तानि इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 గోవర్ధన బృందం వారిచే జానపద గేయాలు వింటారు. 7:45 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారము. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారాలు.

ఇప్పుడు రేపటి ప్రసారాలు చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి సిహెచ్ సీతామాలక్ష్మి. 6:35 రైతు సమాచారంలో పశుశాలల పరిశుభ్రత వివరాలు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 విజ్ఞాన వేచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. సమాచార ప్రభాత్ హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన యు శ్రీనివాస్ గారి మాండలిన వాదన వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఒక్క క్షణం ఆలోచిద్దాం ప్రసంగం. ఇంకా పేపర్ బ్యాగులను వాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం ప్రసంగం ఉంటుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం. 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో

చెర్రీ టమాటా సాగులో రైతు అనుభవాలు, ఇంకా చేపలతో వివిధ ఆహార పదార్థాల తయారీ విధానం గురించి తెలుసుకోవచ్చు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. అనంతరం 10:00 గజగౌరి వ్రతం చిందు యక్షగానం ప్రసారమవుతుంది. పౌరాణిక నాటకం శీర్షికన. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా జస్టిస్ చౌదరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీలు పాడిన ఇవాళ గీతం. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి సంగీతాన్ని అందించారు చక్రవర్తి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత శశి ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ రాత్రి 7:45 ప్రసారమయ్యే కిన్నెర లహరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ జూలై మాసంలో చిరుధాన్యాల పంటల్లో ఏ ఏ పనులు చేపట్టాలి అన్న వివరాలు

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ జూలై మాసంలో చిరుధాన్యాల పంటల్లో ఏ పనులు చేపట్టాలి అన్న వివరాలు సంపూర్ణంగా సమగ్రంగా సమాచారాన్ని రైతు సోదరులందరికీ అందిస్తున్నారు. ఈ యొక్క సమాచారాన్ని రైతులందరూ పాటించి చక్కటి పనులు చేపట్టి ఈ జూలై మాసంలో చిరుధాన్యాల పంటలను చక్కగా పండించగలరని ఆశిస్తూ ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ముందుగా జొన్న పంట గురించి వివరాలు. సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి ఎర్ర నేలలు, ఇసుక మిశ్రమ నేలలు జొన్న సాగుకు అనుకూలమైనవిగా తెలియజేస్తున్నారు. నీరు నిల్వ ఉండే భూములు అనుకూలం కావని కూడా తెలియజేస్తున్నారు. వర్షాధార పరిస్థితుల్లో జొన్న పంటను జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యమవుతున్న కొద్దీ మొవ్వు చంపు ఈగ ఆశించే అవకాశం పెరుగుతుంది. అందువల్ల ఆలస్యంగా విత్తే సమయంలో సాధారణంగా ఎకరాకు 3 కిలోల విత్తనం వాడే బదులు 4-5 కిలోల విత్తనం ఉపయోగించాలి. తెలంగాణ జొన్న 1 CSV 4-1, పాలమూరు జొన్న CSV 3-1, పాలెం జొన్న 1 PSV 5-1-2, పాలెం పచ్చజొన్న 1 PYP S2 PYP S2. ఈ రకాలను తెలంగాణలో వర్షాధార సాగుకు అనుకూలమైనవిగా సూచిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు. మొవ్వు చంపు ఈగ నివారణకు విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోమంటున్నారు. కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 7.5 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సమ్ 5 గ్రాములు పట్టించి విత్తుకున్నట్లయితే పంటను 30 రోజుల వరకు పురుగు బెడద నుండి రక్షించుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఇక విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. మొక్కలు ఒత్తుగా ఉన్నతో విత్తిన 15 రోజులలోపు పలుచన చేసిన సరైన మొక్కల సాంద్రతను పాటించమంటున్నారు. ఎకరాకు 2-4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్టును చివరి దుక్కిలో వేసుకోమంటున్నారు. వర్షాధార జొన్నకు ఎకరాకు 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషి ఇవ్వమంటున్నారు. సగం నత్రజని మొత్తం భాస్వరం పొటాషిను విత్తే సమయంలో మిగిలిన సగం నత్రజనిని 30-35 రోజుల దశలో పైపాటుగా వేసుకోవాలి. ఇక కలుపు నివారణకు విత్తిన వెంటనే లేదా 48 గంటలలోపు అట్రాజిన్ 50 WP 600 నుండి 800 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై సమంగా పిచికారి చేసుకోవాలి. విత్తిన 15 రోజుల తర్వాత దంతెతో అంతర్కృషి నిర్వహించడం ద్వారా కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు నేలలో గాలి ప్రసరణ మెరుగుపడి మొక్కల ఎదుగుదలకు బాగుంటుందని ప్రత్యేకంగా వివరిస్తున్నారు. మొవ్వ చంపు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటే 12-15 రోజుల దశలో ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. కాండం తొలుచు పురుగు నివారణకు క్లోరాంట్రో నిలిప్రోల్ 18.5 SC 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక సజ్జ పంట వివరాలకు వస్తే ఈ వానకాలంలో సజ్జ పంటను 2వ వారం నుండి 7వ వారం వరకు విత్తుకోవచ్చు. ధనశక్తి PBH 1.6-25, PBH 1.6-25, ICMV 2-1, HHB 6-7 ఇంప్రూవ్డ్, HHB B 67 ఇంప్రూవ్డ్, కావేరి సూపర్ బాస్ వంటి రకాలు అనుకూలమైనవి. ఎకరాకు 1.6-2 కిలోల విత్తనం వాడి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన 2 వారాల తర్వాత పలుచన చేయాలి. ఎకరాకు 2-4 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం ఇవ్వాలి. మిగిలిన నత్రజనిని 30 రోజుల దశలో పైపాటుగా వేయాలి. కలుపు నివారణకు విత్తిన 48 గంటలలోపు అట్రాజిన్ WP 700-800 గ్రాములు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. అవసరమైతే 15-20 రోజుల తర్వాత

అంతర్కృషి చేసుకోవాలి. ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ జూలై మాసంలో మనం చిరుధాన్యాల పంటలైన జొన్న, సజ్జలో ఏ ఏ పనులు చేపట్టాలి అన్న వివరాలు అందజేస్తారు. ఇక తర్వాత రాగి పంట గురించి శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వానాకాలంలో రాగి పంటను జూన్ నుండి ఆగస్టు వరకు విత్తుకోవచ్చు. తెలంగాణ పరిస్థితులకు అనుకూలమైన పాలెం రాగి 3.8 పీఆర్ఎస్ 3.8 అంటారు. మారుతి, హిమ, గోదావరి, ఒకుల, చైతన్య రకాలను సాగు చేయవచ్చు అని తెలియజేస్తున్నారు. ఎకరాకు 2 నుండి 2.5 కిలోల విత్తనంతో నారు పోసి 21-25 రోజుల వయసు గల నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. వెదజల్లే పద్ధతిలో సాగు చేసినప్పుడు ఎకరాకు 4 కిలోల విత్తనం ఉపయోగించాలి. అగ్గి తెగులు నివారణకు కిలో విత్తనానికి ట్రై సైక్లోజోల్ 75 WP 2 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషును అడుగు ఎరువుగా వేయాలి. మిగిలిన నత్రజనిని పంట 30 రోజుల దశలో పైపాటుగా వేసుకోవాలి. కలుపు నివారణకు నాటిన వెంటనే పెండి మిథాలిన్ 30 EC 600 మిల్లీలీటర్లు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. అవసరమైతే 20-25 రోజుల తర్వాత అంతర కృషి చేయాలి. తర్వాత కొర్ర పంట గురించి మన శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. కొర్ర పంటను వానాకాలంలో జూలై నెల వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తిన 2 వారాలలోపు ఒత్తుగా ఉన్న మొక్కలను తొలగించి సరైన మొక్కల సాంద్రతను పాటించాలి. విత్తిన 20-30 రోజులలోపు గొర్రు లేదా దంతితో అంతర కృషి చేసి కలుపు మొక్కలను నివారించుకోవాలి. కలుపు నివారణకు విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పెండి మిథాలిన్ 30 EC 600 మిల్లీలీటర్లు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరాన్ని ఆఖరి దుక్కిలో వేయాలి. విత్తిన 3-4 వారాల తర్వాత మరో 8 కిలోల నత్రజనిని పైపాటుగా వేయాలి. ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు జొన్న, సజ్జ, రాగి, కొర్రల పంటలో చేపట్టవలసిన పనులను విశదీకరించారు. మరి ఈ వివరాలన్నీ రైతులందరూ ఆకలింపు చేసుకుని చక్కగా పంటలను సాగు చేసి చక్కటి ఫలసాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ESIC ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్

0: మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవీయ స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవీయ ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్లో సమస్యను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్దమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు పీఐబీ తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్, పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి

0: తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్దీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్దమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలో 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు, పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు, భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన 2వ ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగుల కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లో ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు 2 జూలై న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు 19వ మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నొవాక్ జోకోవిచ్పై వరుస సెట్లలో విజయం సాధించి సినర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ స్వరేవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 8 సెకండ్లు. ఇప్పుడు ఇల్లు వాకిలి.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడ కేంద్రం గోవర్ధన్ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.
2: సృష్టికి మూలం అమ్మ, నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి ఒక తల్లి పడే బాధను, తల్లి ప్రేమను, తల్లి విలువను మనము ఈ గీతం ద్వారా విందాము.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఆడపిల్లల్ని సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు. అలా కాకుండా ఆడ మగ తేడా లేదని ఆడవాళ్లను గౌరవించుకుంటూ మరి ఈ పాట విందాము.
6: ఇది భరత నారి చరితం, తన జీవితం ఒక నరకం.

నాటికిదే సత్యం, ఏ నాటికిదే సత్యం, ఏ నాటికిదే సత్యం. తన మరదలు బావను వదిలి వెళ్లిపోయింది. మరి బావ తన మరదలి జ్ఞాపకాలు ఎలా నెమరు వేసుకుంటూ ఎలా జీవిస్తున్నాడో ఈ పాట ద్వారా మనం విందాం.

0: ఓ పల్లెటూరు అమ్మాయి తనకు ఇష్టమైన భగవంతుణ్ణి తలుచుకుంటూ పాడుకునే జానపదం మనం ఒక్కసారి విందాం.
1: ఒడ్డొడ్డు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బావ తన మరదలు ప్రేమ కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, తన మరదల్ని ప్రేమగా గుండెల్లో ఎలా కొలువుంచుకున్నాడో మరి ఒక బావ ఆవేదనను మనం ఈ పాట ద్వారా విందాము.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి. కార్యక్రమంలో మొదటి ఉత్తరం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరివిపేట గ్రామం నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరంతా మన ఆకాశవాణి కొత్తగూడెం శ్రోతలు. వీరు కోరుతున్న పాట నోము. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యువల గీతం. సాహిత్యం దాశరథి, సంగీతం సత్యం. మరి వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో మరో ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా శంకరాభరణం ఈ చిత్రం.

కార్యక్రమంలో మరో ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా శంకరాభరణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజ్యరం పాడిన యువల గీతం అందించమని కోరుతున్నారు. వేటూరి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం, మరి వీరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలు హరి వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మేరియోడైనస్తో తులసి రామరాజు మహాశివ భట్టు. కార్యక్రమంలో ఇప్పుడు మరో ఉత్తరం చూద్దాం. అన్నవరం ఈ చిత్రం కోసం మనోగంగ పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపేలు, చైతు, అక్షయ, అమృత, అనుష, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కిన్నెర లహరికి తిరిగి స్వాగతం. నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేశ్, అక్షయ్ వీరు కోరుతున్న పాట ఇల్లు ఇల్లాలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల పాడిన యువల గీతం. సాహిత్యం ఎల్ అప్పలాచార్య, సంగీతం కెవి మహదేవన్. మరి వీరి కోసం ఈ పాట.

కార్యక్రమాల తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు అదృష్టమ్మ చారిబాబు ప్రభుదేవ్

భద్రమదేవి, మామిడల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండెటి దుర్గారావు, నాగమణి, మురిపెట్టి స్వరూప, నాగయ్య, వీరంతా చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతాన్ని అందించారు ఇళయరాజా.

ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీశ్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరంతా కోడలు దిద్దిన కాపురం. ఈ చిత్రం కోసం పిసుసిలో పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుహిమునీసా, షరీఫ్ ఖాన్, అలీం ఖాన్, రుబీనా వీరంతా స్వాతి ముత్యం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతం అందించారు ఇళయరాజా.

తాండేల్ ఈ చిత్రం కోసం జావేద్ అలీ శ్రీమణి పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ నుండి శివాజీ, జెస్సీ, వైష్ణవి, ప్రియాంక, దీక్షిత, సంజన, పద్మ, రమాదేవి, అప్సి, యాకూబ్, జస్విత, నవీన్, హారిక, హసీనా, శరత్, సాయి, శ్రీను, పవన్, అయాన్, రిషిత, నిహిత, ప్రణీత, నిత్య, పూజ, రాము, రమేష్, రాజీ, శిరీష, అరుణ్, భవానీ, అంజీ, తానుశ్రీ, దీక్షిత, లాస్యా, సౌజన్య, హరీష్, పల్లవి, దివ్య, సంతోష్. మరి వీరి కోసం ఈ పాటకు సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి వింటున్నారు. కిన్నెరలహరిలో పాటలు వినాలనుకున్న వాళ్ళు ఒక పోస్ట్ కార్డు తీసుకొని మీ పేరు, మీ బంధుమిత్రుల పేర్లు వ్రాసి మీకు నచ్చిన చిత్రంలోని పాటను ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకు పంపండి. మా చిరునామా కిన్నెరలహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఈ చిరునామాకు పంపండి. చిరునామా మరొకసారి, కిన్నెరలహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఈ చిరునామాకు పంపండి. మీకు నచ్చిన పాటను కిన్నెరలహరి కార్యక్రమంలో విని ఆనందించండి. కార్యక్రమంలో ఇప్పుడు మంచి మనుషులు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్వీత్ మరియు వీరి కుటుంబ సభ్యులు. ఈ పాటకు సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం కేవి మహదేవన్. మరి వీరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడ జిల్లా ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ నోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్వత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా సప్తపది ఈ చిత్రం కోసం ఎస్ జానకి పడిన పాటను వినిపించమని కోరుతున్నారు. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు కేవీ మహాదేవన్.

మీరు విన్న ఆ పాట మాతృదేవ చిత్రం కోసం పి సుశీల బి వసంత పాడారు, సంగీతం కేవి మహాదేవన్. కోరిన శ్రోతలు రామవరం 14 నెంబర్ బస్తీ నుండి గొర్రె బాబురావు, పద్మ, లక్ష్మి, వెంకట్, జయంతు, రాజశేఖర్, స్వర్ణలత, దత్తాత్రేయ, నర్సయ్య, లక్ష్మి, రాజేష్, కల్పన, పోషమ్మ, విష్ణుప్రియ, మరి వీరి కోసం ఈ పాటను వినిపించాము. ఈ పాటతో ఈనాటి కిన్నెర లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, హిందీ వార్తలు, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:10

కార్యక్రమంలో ముందుగా విందాం. 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన యువల గీతం. ఈ పాటకు సంగీతాన్ని అందించారు చక్రవర్తి.

జీవన జ్యోతి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవి మహాదేవన్.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శివమెత్తిన సత్యం ఈ చిత్రం కోసం కేజే యశ్దాస్ వాణిజ్యం పడిన యువల గీతం.

సిరి సంపదలు చిత్రం కోసం ఘంటశాల ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం మాస్టర్ వేణు.

శ్రోతలు 100.1 MHz అలనాటి చిత్ర గీతాల కార్యక్రమం మధురిమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తొలికోడి కూసింది ఈ చిత్రం కోసం ఎస్ జానకి పడిన పాటను వినండి.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధురిమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇప్పుడు నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: अब तक आप सुन रहे थे राग बागेश्वरी। इसी के साथ आज की रविवासरीय अखिल भारतीय संगीत सभा संपन्न होती है, जिसमें आप सुन रहे थे श्री कुमार मरडूर का गायन। आपके साथ तबले पर पंडित सातलिंगप्पा देसाई कल्लूर और हारमोनियम पर श्री पंचाक्षरी हिरेमठ साथ दे रहे थे।
1: That was Rag Bageshri. With that, we come to the end of tonight's Ravivasariya Akhila Bharatiya Sangeet Sabha, in which you were listening to a vocal recital by Shri Kumar Maradur. He was accompanied on the tabla by Pandit Satlingappa Desai Kallur and on the harmonium by Shri Panchakshari Hiremath.
0: यह कार्यक्रम आकाशवाणी के धारवाड़ केंद्र में रिकॉर्ड किया गया और आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: दिस प्रोग्राम वॉज अर्लियर रिकॉर्डेड एट आकाशवाणी धारवाड़ एंड रिलेट फ्रॉम आकाशवाणी दिल्ली।
2: आकाशवाणी कोत्तगुडेम केंद्र रेपटि प्रसार विवरण रेप उदय 6:05 ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు ఉంటాయి 6:30 సుభాషిత సమర్పణ శ్రీమతి సీతామాలక్ష్మి 6:35 రైతు సమాచారంలో పశుశాలల పరిశుభ్రత వివరాలు తెలుసుకుంటారు 6:40 ప్రసార వివరాలు 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తల ప్రసారం 7:00 జిల్లా సమగ్ర నివేదిక 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమం 7:45 విజ్ఞాన వేచికలు 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి 8:35 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లక్ష్మి 9:30 ఏక చిత్రగానం 10:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాదన వినవచ్చు 12:30 తెలుగుల వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఒక్క క్షణం ఆలోచిద్దాం ప్రసంగిద్దాం ఒక్క క్షణం ఆలోచిద్దాం ప్రసంగం ఇంకా పేపర్ బ్యాగులను వాడటం పర్యావరణ రక్షిద్దాం ప్రసంగం ఉంటుంది 1:10 ప్రాంతీయ వార్తలు 1:20 నుండి వనితాలోకం ప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 2:00 మిడ్ డే న్యూస్ 2:15 దోపహార సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం 2:30 పాటల పల్లెట్లో శ్రోతల ముచ్చట 3:30 ఏక చిత్రగానం 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారం అవుతాయి ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 6:30 ప్రసార వివరాలు 6:35 చిత్రగీతాలు 6:45 సామూహిక గీతం 6:50 వ్యవసాయ సూచనలు 7:00 మార్కెట్ ధరలు 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రసారమయ్యే రైతే రాజు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెర్రీ టమాటా సాగులో రైతుల అనుభవాలు ఇంకా చేపలతో వివిధ ఆహార పదార్థాలతో

తెలుసుకోవచ్చు. 7 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది వికసిత్ భారత్. అనంతరం 8 గంటలకు శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8 గంటల 45 నిమిషాలకు ప్రసారమవుతాయి సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ 8 ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. 10 గంటలకు పౌరాణిక నాటకం శీర్షికన గజగౌరి వ్రతం చింది యక్షగానం ఉంటారు. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులేమేనా అన్నారు మాతృమూర్తి మదర్ తెరిసా. ఇప్పుడు నిలయంలో సమయం 11:03. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తమవుతాయి. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. తిరిగి అందులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి జై హింద్.